శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 12 తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 59 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గురు శిష్యుల అనుబంధం గురించి శ్రీమతి ఎస్కే కురుషిత్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. శ్రోతలందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవం యొక్క శాంతి, శుభాలు, కరుణా కటాక్షాలు మన అందరి జీవితాలపై కురియుగాక. గురు శిష్యుల అనుబంధం. జీవితం అనే రంగస్థలంపై ఒకసారి ఆట మొదలు పెట్టాక మధ్యలో ఆపలేము. చివరి శ్వాస ఆగేంత వరకు ఆడుతూనే ఉండాల్సిందే. అందున ఆట ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని జీవులం. అలాంటి మనకు ఎంతకాలం జీవించామన్నది కాదు ముఖ్యం. ఎంత గొప్పగా, ధర్మంగా, నైతికంగా

0: జీవించామన్నదే ముఖ్యం. విశ్వాసులైన ముస్లింలకు ఆది నుంచి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలేహి వసల్లం వారి వరకు జగద్గురువులు ప్రవక్తలు. ఈ పరంపరలో దైవంచే నియమించబడిన తొలి గురువు ప్రవక్త ఆదం అలహిస్సలాం వారైతే అంతిమ గురువు మహనీయ ముహమ్మద్ సలెల్లాహు అలేహి వసల్లం వారు. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ బృందావనానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, విద్యాబుద్ధులు నేర్పే గురువు. మానవత్వం పరిమళించే విద్యా కుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది వారు జాతికి అందిన అమూల్య వరాలుగా, ఆభరణాలుగా పరిఢవిల్లాలని మనస్సు నిండుగా యువతను దీవించే, ప్రజ్వలించే దివ్వే ఉపాధ్యాయుడు. దైవప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలీహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అల్లా నన్ను హింసావాదిగా, నియంతగా, నిరంకుశవాదిగా, పెత్తనం చలాయించే వానిగా, కర్కసునిగా చేసి పంపలేదు. నిశ్చయంగా అల్లాహ్ నన్ను సౌమ్యునిగా, మృదు స్వభావిగా, ఉపాధ్యాయునిగా, నిరాడంబరునిగా, సునిర్మల హృదయునిగా చేసి పంపాడు. కేవలం పుస్తకాలు ఔపోసన పట్టినంత మాత్రాన మనుషులు పండితులు కాలేరు. దైవభీతి పరులే సిసలైన పండితులు. విద్య కొలది వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగిన కొలది మనిషిలో భక్తి విశ్వాసాలు పెంపొందాలి. మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా అన్ని రంగాలలో సంస్కరించిన వారు కేవలం ప్రవక్తలు. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను, సమస్తాన్ని చక్కదిద్దిన వారు ప్రవక్తలు. ఏ హృదయంలోనైతే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవభావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, సోదరభావం, అందరి పట్ల ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే దేశంలో శాంతి పరిఢవిల్లుతుంది. శిష్యులకు సద్గురువులు చేసే బోధనలు కొన్ని సందర్భాల్లో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు అనుగ్రహ భాషణాలతో, మరికొందరు ఆచరణాత్మకమైన పద్ధతుల్లో బోధిస్తారు. కోపాన్ని దిగమింగాలి, దుఃఖాన్ని అధిగమించాలి, మౌనాన్ని అలవర్చుకోవాలి, సహనాన్ని వహించాలి. ఒకసారి మహాప్రవక్త సలెల్లాహు అలీహి వసల్లం వారు తన అనుచరులతో ఇలా అన్నారు, ప్రజలకు మంచిని బోధించే వారి మీద దైవం కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇంకా దైవదూతలు, భూమి ఆకాశాల్లో ఉన్నవారు, సమస్త సృష్టిరాశులు వారి మీద దైవకారుణ్యం వర్షించాలని ప్రార్థిస్తూ ఉంటాయి. విద్యార్థులలో ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడానికి ఉపాధ్యాయుడు వజ్రాన్ని సానబెట్టే ఒక సాధనం కావాలి. గురువు నిర్మలుడై శాంత స్వభావం కలిగి, సాధన సంపత్తి కలిగి, మితభాషిగా ఉండాలి. కామ క్రోధాలను వదిలిన వారై ఉండాలి. సదాచార ప్రవర్తకులై ఉండాలి. ధర్మశాస్త్రం ఎంత తెలుసో సంప్రదాయము అంతే తెలిసిన వారై ఉండాలి. ఎందరో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో మునగసాగు వివరాలు వింటారు.
2: కూరగాయలలో మునగను కూడా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో బహువార్షిక కూరగాయల్లో మునగ ఒకటిగా చెప్పుకోవచ్చు. పెరటి తోటలో పెంచబడే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతుంది. కాయలతో పాటుగా మునగ ఆకులు వైద్యపరంగా కూడా ఉపయోగించబడుతున్నాయి. మనము ఈ పంటకు అనుకూలమైన వాతావరణాన్ని గమనించినట్లయితే 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత పెట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచును అధిక చలిని తట్టుకోలేదు, అధిక వేడిని కూడా తట్టుకోలేదు. మరి ఈ మునగ పంటకు అనుకూలమైన నేలలు మనము గమనించినట్లయితే అన్ని రకాల నేలలు

ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. అధిక సేంద్రియ పదార్థాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం. నేల ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉంటే మంచిది. విత్తే సమయాన్ని గమనించినట్లయితే వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో గింజలను పాలిథీన్ సంచుల్లో కానీ నేరుగా పొలంలో కానీ విత్తుకోవాలి. బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్ 2వ వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు భూమిలో నాటుకోవచ్చు. మునగలో మనము రకాలను గమనించినట్లయితే దేశవాళీ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో జాప్నా, PKM 1 రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. PKM 1 రకాన్ని మనము గమనించినట్లయితే ఇది వార్షిక రకం. మొక్క 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి పంట వేసిన 160 నుంచి 170 రోజులలో పూతకు వస్తుంది. కాయ పొడవు సుమారుగా 65 నుంచి 70 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. కాయ బరువు కూడా 150 గ్రాముల పైబడి ఉంటుంది. దిగుబడి మొక్కకు 33 కిలోలు లేదా 200 నుంచి 225 కాయలు కాసే అవకాశం ఉంది. ఇక జాప్నా రకాన్ని మనం గమనించినట్లయితే ఇది బహువార్షిక రకం. కాయ పొడవు 60 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. మెత్తని గుజ్జు కలిగి రుచికరంగా ఉంటుంది. 2వ సంవత్సరం నుంచి కాపుకొచ్చే రకం ఇది. దిగుబడి మొదటి 2 సంవత్సరాలు సంవత్సరానికి చెట్టుకు 80 నుంచి 90 కాయలను కాస్తుంది. 4వ సంవత్సరం నుంచి సంవత్సరానికి చెట్టుకు 500 నుంచి 600 కాయలు కాసే అవకాశం ఉంది. అయితే ఈ పంటను వేసుకునే ముందు నేల తయారీ విధానంలో కొన్ని మెలకువలు పాటించాలి. నేలను 4-5 సార్లు దుక్కి వచ్చే వరకు దున్నుకోవాలి. బహువార్షిక రకాలకు 5x5 మీటర్ల దూరం, ఏకవార్షిక రకాలకైతే 5x2.5 మీటర్ల దూరంలో మనము నాటుకోవాలి. గుంటల పరిమాణము ఎటు చూసినా కూడా 1.5 లోతు, 1.5 ఎత్తు, 1.5 ఎడల్పు అంటే 45x45x45 సెంటీమీటర్లు ఉండేటట్లుగా తీసుకోవాలి. ప్రతి గుంటకు 10 కిలోల పశువుల ఎరువు, యూరియా, వేపపిండి మరియు సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. వ్యాప్తి చేసే విధానం మనము గమనించినట్లయితే బహువార్షిక రకాలను 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు, 5 నుంచి 8 సెంటీమీటర్ల మందం గల కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160

ఆరు నెలలకు ఒకసారి, తొమ్మిది నెలలకు మళ్ళీ ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి నీరు కట్టుకోవాలి. ఈ పంటకు నీటి తడుల విషయానికి వస్తే, విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి నీటి తడి పెట్టుకోవాలి. తర్వాత 10-15 రోజులకు ఒకసారి నీటి తడి పెట్టుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరిగి బలంగా ఎదుగుతుంది. వరుసల మధ్య అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, చిక్కుడు ఇలాంటి పంటలు వేసుకునేదానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ పంటలో సస్యరక్షణ విషయానికి వస్తే, చిన్న గొంగలి పురుగులు గుంపులు గుంపులుగా కాండంపై చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. పెద్ద పురుగులు ఆకుల్ని తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. దీని నివారణకు లీటర్ నీటికి కారజన్ రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పురుగులు చిన్నవిగా ఉన్న దశలో పిచికారి చేసుకుంటే వీటిని అరికట్టుకోవచ్చు. ఇకపోతే కాయతులుసు ఈగ కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాయతులుసు ఈగ పూత దశలో ఆశించి పిండి దశలో కాయలోనికి ప్రవేశించి లోపలికి పోయి కాయలో ఉన్నటువంటి పదార్థాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. ఈ కాయతులుసు ఈగ నివారణకు పూత దశలో లీటర్ నీటికి ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పిండి దశలో లీటర్ నీటికి డైక్లోరో వాసును 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి మరలా పిచికారి చేసుకోవాలి. అవసరమైతే మరోసారి 25 రోజులకు పిచికారి చేసుకున్నట్లయితే కాయతులుచు ఈగను మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వేరుకుళ్ళు, కాండముకుళ్ళు తెగులు కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. వర్షాకాలంలో మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఇది వస్తుంది. ఈ తెగులు వస్తే కాండము చుట్టూ ఉన్న బెరడు కులిపోయి చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కులిపోయి చెట్టు చనిపోతుంది. దీని నివారణకు మొక్కల మొదలు వద్ద 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల డైథేన్ M45 1 లీటర్ నీటి కలిపిన ద్రావణం కానీ లేదా 1% బోర్డో మిశ్రమం కానీ ముంపుగా తడపాలి. అదేవిధంగా మొక్క మొదలు వద్ద మురుగునీరు నిలవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి చెట్టు మొదలులో ట్రైకోడెర్మా విరిడి కలిపిన పశువుల ఎరువును 5 కిలోల చొప్పున వేసుకోవాలి. పంట పండిన తర్వాత కోత కోయడములో కూడా కొన్ని మెలకువలను పాటించాలి. బహువార్షిక రకాలు పంట వేసిన 8 నుంచి 9 మాసాల్లో కాపుకు వస్తాయి. మొదటి పంట మార్చి జూన్ నెలల్లో రాగా రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వస్తుంది. పంట పెరిగినప్పుడు మొక్కకు ప్రతి సంవత్సరానికి 500 నుంచి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఇక ఏకవార్షిక మునగ రకాలు గింజలు వేసిన 6 నెలలకే కాపుకొస్తాయి. ఇవి రకాన్ని బట్టి ప్రతి మొక్కకు మొదటి సంవత్సరం సుమారుగా 200 కాయలు, రెండవ సంవత్సరం 400 కాయల వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. కాయలు కోసిన తర్వాత 1 మీటర్ ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్సి పంటను తీసుకోవచ్చు. ప్రతి కత్తిరింపుకు ఎరువులను వాడుకున్నట్లయితే మనం దిగుబడి కూడా ఎక్కువగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి 10-12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత తోటలో మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మునగలో మంచి దిగుబడులు తీసుకొని మంచి ఆదాయాలు కూడా గడించడానికి అవకాశం ఉంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ స్కీమ్ ఆఫ్ క్వార్జ్ కానీ లైన్స్లో కానీ హైదరాబాద్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లెషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ సాంగ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ సాంగ్స్ మదనపల్లి దూరంలో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకేఎం సంబంధించిన సంస్థను ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈరోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని

0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్ ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళలు సంస్కృతికి పెద్దబేట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో టి గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35 ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో విద్యార్థుల కోసం వివిధ రకాల లంచ్ బాక్సులు, ఈ అంశం గురించి శ్రీమతి కె. శ్రీలత గారి వివరాలు. అనంతరం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ రూపకం వింటారు. రచన శ్రీమతి ఎర్రమల్లి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 9:00 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు. ప్రసార విశేషాలు 6:30 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో వివిధ వయసుల్లో వచ్చే కంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి అనుష గారితో పరిచయం వింటారు. 7:05 తిరిగి 8:30 తెలుగులో వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల పోషణలో పచ్చిమేత దాన ఆవశ్యకత, ఈ అంశం గురించి మార్కాపురం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె. రాఘవయ్య గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం, నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 పాటకు వేళాయర, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ఇక రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో రామాయణం నుంచి రామరావణ యుద్ధం, తోలుబొమ్మలాట, కథాగానం సమర్పణ శ్రీ రేక్నార్ కోట్లింగం బృందం చివరి భాగం వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.
1: ఇత పశ్చాత్ పురుష ఏకల వర్గే కిరణ్ జార్జ్ సనీ దయానంద తరుణ్ మెన్నిపల్లి చ స్వస్వ క్రీడాసు పరాభూతాః ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో

7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు గురించి డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగం, ఇంకా ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం గురించి వివరాలు వింటారు. వివరాలు అందించిన వారు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1000 నుండి 1500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి

0: సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
2: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ

0: సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்
3: పిల్లల్ని పనిలో పెట్టుకుని వారి బాల్యాన్ని విద్యను మరియు ఆరోగ్యాన్ని దూరం చేయడం ఇది సమాజంలో ఒక తీవ్రమైన సమస్య. పేదరికం, నిరక్షరాస్యత మరియు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బాలల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం.

పిల్లలు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో కర్మాగారాల్లోనూ హోటళ్లలోనూ దుకాణాల్లోనూ మరియు ఇతర పనుల్లో పనిచేయడం వల్ల వారి శారీరక మరి మానసిక స్థితి దెబ్బతింటుంది. దీనివల్ల వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. భారత ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి అనేక చట్టాలను అమలు చేసింది. 14 సంవత్సరాల్లో పిల్లల్ని ప్రమాదకరమైన పనుల్లో నియమించడం చట్టవిరుద్ధం. ప్రతి పిల్లవాడికి విద్య హక్కు కల్పించబడింది. బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం కలిసి పనిచేయాలి. ప్రతి పిల్లవాడికి విద్య, ఆరోగ్యం మరియు సురక్షితమైన బాల్యాన్ని అందించడం మన అందరి బాధ్యత. పిల్లలే దేశ భవిష్యత్తు. వారిలో వారిని పనుల్లో కాకుండా పాఠశాలలో ఉంచి మంచి విద్యను అందిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి మనందరం కృషి చేయాలి. 1986 సంవత్సరంలో పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా రక్షించడానికి బాలకార్మిక నియంత్రణ చట్టం రూపొందించబడింది. తర్వాత 2016లో సవరణ చేసిన చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనిలో పెట్టడం నిషేధం. చట్టాన్ని ఉల్లంఘించిన యజమానులకి జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతుంది. బాల కార్మిక తత్వం ఒక సామాజిక సమస్య. ప్రతి పిల్లవాడికి విద్య, ఆరోగ్యం మరియు సురక్షితమైన బాల్యం అందేలా చూడటం మనందరి బాధ్యత. బాలకార్మిక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.

నేను సభలో పాల్గొన్నాను. సైనికుల్ని చేర్పించి ప్రభుత్వానికి నేను సాయం చేయాలని వైస్రాయ్ అభిప్రాయపడ్డారు. నేను సభలో హిందీ, హిందుస్థానీ మాట్లాడతానని చెప్పాను. వైస్రాయ్ అంగీకరించారు. హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడమని కోరారు. నేను ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. నా బాధ్యత ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. తెలిసి కూడా నేను ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాను అని మాత్రం అన్నాను. హిందుస్థానీలో మాట్లాడినందుకు చాలామంది నన్ను అభినందించారు. వైస్రాయ్ సభలో ఈ రోజుల్లో హిందుస్థానీలో మాట్లాడటం ఇదే ప్రథమం అని కూడా చెప్పారు. అభినందన మొదటి పర్యాయం అనే మాటలు రెండు నాకు గుచ్చుకున్నాయి. నేను సిగ్గుపడ్డాను. మన దేశంలో దేశ సమస్యను గురించి దేశ భాషలో మాట్లాడకపోవటం, దేశ భాషను అవమానించటం ఎంతో విచారకరమైన విషయం. నా వంటి వ్యక్తి రెండు వాక్యాలు హిందుస్థానీలో మాట్లాడితే అందుకు అభినందించటమా? మన పతనావస్థను ఈ విషయం సూచిస్తూ ఉంది. సభలో నేను అన్న మాటలకు నా దృష్టిలో మంచి తూకం ఉంది. దాన్ని మర్చిపోయే స్థితి ఈ సభలో నాకు ఏమీ కనపడలేదు. నాకు గల ఒక బాధ్యతను ఢిల్లీలో నిర్వహించవలసి ఉంది. వైస్రాయ్కి జాబు రాయటం తేలిక పని అని నాకనిపించలేదు. సభలో పాల్గొనేందుకు నా తడబాటు, అందుకు గల కారణాలు, భవిష్యత్తుపై నాకు గల ఆశ మొదలైన వాటిని స్పష్టంగా వెల్లడించటం అవసరమని భావించాను. నేను వైస్రాయ్కి జాబు రాశాను. అందులో లోకమాన్య తిలక్, ఆలీ సోదరులు మొదలగు వారిని సభకు ఆహ్వానించినందుకు విచారం వెల్లడించాను. ప్రజల రాజకీయ కోరికలను గురించి యుద్ధం వల్ల మహమ్మదీయులకు కలిగిన

కోరికలను గురించి ఆ జాబులో పేర్కొన్నాను. జాబును ప్రకటించేందుకు అనుమతించమని వైస్రాయిని కోరాను. ఆయన సంతోషంతో అనుమతించారు. ఆ జాబు సిమ్లా పంపాల్సి వచ్చింది. సమావేశం ముగియగానే వైస్రాయి సిమ్లా వెళ్లిపోయారు. పోస్టులో జాబు పంపితే ఆలస్యం అవుతుంది. నా దృష్టిలో జాబుకు విలువ ఎక్కువ, సమయం ఎక్కువ పట్టకూడదు. ఎవరిచేతనో జాబు పంపడం మంచిది కాదు. పవిత్రుడగు వ్యక్తి ద్వారా జాబు పంపితే మంచిదని భావించాను. దీనబంధు మరియు సుశీల రుద్రగారులు సజ్జనులకు రెవరెండ్ ఐర్లండు గారి పేరు సూచించారు. జాబు చదివిన తర్వాత తనకు నచ్చితే తీసుకువెళ్లేందుకు ఆయన అంగీకరించాడు. జాబు రహస్యమైనది కాదు, ఆయన చదివారు, ఆయనకు నచ్చింది, తీసుకుని వెళ్లేందుకు అంగీకరించారు. సెకండ్ క్లాస్ కిరాయి ఇస్తానని చెప్పాను, కానీ ఆయన కిరాయి తీసుకునేందుకు అంగీకరించలేదు. రాత్రిపూట ప్రయాణం అయినా ఆయన ఇంటర్ టిక్కెట్ తీసుకున్నారు. ఆయన నిరాడంబరత, స్పష్టత చూసి ముగ్ధుడనయ్యాను. ఇంతటి పవిత్ర వ్యక్తి ద్వారా పంపిన జాబుకు సత్ఫలితం చేకూరుతుంది. దానితో నాకు మార్గం సులువైపోయింది. సైన్యంలో యువకుల్ని చేర్చటం ఇక నా రెండో బాధ్యత. ప్రజల్ని సైన్యంలో చేరమని నేను విన్నపం చేయాలంటే అందుకు తగిన చోటు ఖేడాయే కదా. నా అనుచరుల్ని ఆహ్వానించకపోతే ఇంకా ఎవరిని ఆహ్వానించగలను? ఖేడా చేరగానే వల్లభభాయి మొదలగు వారితో చర్చించాను. చాలామందికి నా మాటలు రుచించలేదు. రుచించిన వారికి ఇందులో సాఫల్యం లభిస్తుందా అనే సందేహం కలిగింది. ఏ వర్గం వారిని ఇందులో చేర్చాలో ఆ వర్గం వారికి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ప్రభుత్వాధికారుల వల్ల కలిగిన అనుభవాలు వాళ్ళు ఇంకా మరిచిపోలేదు. అయినా పని ప్రారంభిద్దామని అంతా నిర్ణయానికి వచ్చారు. పని ప్రారంభించినప్పుడు నా కళ్ళు తెరుపుడు పడ్డాయి. నా ఆశావాదం తగ్గిపోయింది. ఖేడా సంగ్రామం జరిగినప్పుడు జనం తన సొంత బండ్లను ఇచ్చారు. ఒక్క వాలంటీర్తో పని జరిగే చోట నలుగురు వాలంటీర్లు పనిచేశారు. కానీ ఇప్పుడు డబ్బు ఇచ్చినా బండి కట్టేవాళ్లు కనపడలేదు. అయితే మేము నిరాశపడే రకం కాదు కదా. బండ్లకు బదులు కాలినడకన తిరగాలని నిర్ణయించాం. రోజుకు 20 మైళ్లు నడవాల్సి వచ్చింది. బండి దొరకని చోట తిండి ఎలా దొరుకుతుంది? భోజనం పెట్టమని అడగటం మంచిది కాదు కదా. అందువల్ల ప్రతి వాలంటీరు ఆహారాన్ని బయలుదేరేటప్పుడే వెంట తీసుకురావాలని నిర్ణయించాం. వేసవికాలపు రోజులవి. అందువల్ల కప్పుకునేందుకు బట్టలు అవసరం లేదు. వెళ్లిన ప్రతి గ్రామంలో సభ జరిపాం. జనం వచ్చేవారు కానీ ఇద్దరు ముగ్గురు మాత్రమే తన పేరు నమోదు చేయించుకునేవారు. మీరు అహింసావాదులు కదా, మమ్మల్ని ఆయుధాలు పట్టమని ఎలా చెప్తున్నారు? ప్రభుత్వము ఈ దేశ ప్రజలకు ఏమి మేలు చేసింది? దానికి సాయం చేయమని మీరు ఎలా కోరుతున్నారు? ఈ రకమైన ప్రశ్నలు జనం వేయసాగారు. ఇట్టి స్థితిలో కూడా మెల్లమెల్లగా పనిచేశాం. పేర్లు బాగానే నమోదు కాసాగాయి. మొదటి బృందం బయలుదేరి వెళితే రెండో బృందానికి మార్గం సుగమం అవుతుందని భావించాం. జనం ఎక్కువగా చేరితే వాళ్ళని ఎక్కడ ఉంచాలా అనే విషయాన్ని గురించి కమిషనర్తో మాట్లాడాను. కమిషనర్ కూడా ఢిల్లీ పద్ధతిలో సభలు జరుపుతూ ఉన్నారు. గుజరాత్లో కూడా అట్టి సభ జరిగింది. అందులో నన్ను, నా అనుచరులను పాల్గొనమని ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి సభలో పాల్గొన్నాను. ప్రతి మీటింగ్లోనూ పరిస్థితి మరో విధంగా ఉంటూ ఉంది. చిత్తం చిత్తం అని పద్ధతి ఎక్కువ కావటం వల్ల నేను అధికారుల మధ్య ఇమడలేకపోయాను. సభలో నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. నా మాటల్లో ముఖస్తుతి అనేది లేదు. రెండు కటువైన మాటలు కూడా అందులో ఉన్నాయి. సైన్యంలో యువకుల్ని చేర్చుకునే విషయమై నేను ఒక కరపత్రం ప్రకటించాను. సైన్యంలో చేరే విషయమై వెలువరించిన విజ్ఞప్తిలో ఒక తర్కం ఉంది. అది కమిషనర్కు గుచ్చుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అకృత్యాలు అపరిమితం. ప్రజలనందరినీ ఆయుధాలు లేకుండా చేసిన చట్టం దేశ చరిత్రలో మాయని మచ్చ అని చెప్పవచ్చు. చట్టాన్ని రద్దు చేయాలన్నా, ఆయుధాలను ప్రయోగించటం నేర్చుకోవాలన్నా ఇది మంచి తరుణం. రాజ్యం ఆపదలో ఉన్న సమయంలో మధ్యతరగతి ప్రజలు స్వచ్ఛందంగా సాయపడితే వారి మనసులో గల అపనమ్మకం తొలగిపోతుంది. ఆయుధాలు పట్టదలిచిన వారు సంతోషంగా పట్టవచ్చును. ఇది ఆ తర్క సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనరు, మీకు మాకు మధ్య అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ సభలో మీరు పాల్గొనడం నాకు ఇష్టం అని అన్నాడు. అందుకు నేను కూడా నా అభిప్రాయాన్ని తీయని మాటలతో సభలో సమర్థించుకోవలసి వచ్చింది. వైస్రాయికి నేను పంపిన పత్రం యొక్క వివరం తెలియజేస్తాను. యుద్ధ పరిస్థితుల్లో పాల్గొనే విషయమే నాకు సంకోచం కలిగింది. కానీ

మిమ్మల్ని కలిసిన తర్వాత ఆ సంకోచం తొలగిపోయింది. మీ ఎడ నాకు గల అమిత ఆదరణ అందుకు గల ఒక పెద్ద కారణం. ఆ సభలో పాల్గొనమని లోకమాన్య తిలకు, మిసెస్ బిసెంటు, ఆలీ సోదరులను మీరు ఆహ్వానించకపోవడం నా సంకోచానికి మరో పెద్ద కారణం. వారు గొప్ప ప్రజానాయకులని నా విశ్వాసం. వారిని ఆహ్వానించకపోవటం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. ఇక ముందు జరిపే ప్రాంతీయ సభలకు వారిని తప్పక ఆహ్వానించమని నా సలహా. ఇంతటి ప్రౌఢనాయకుల్ని అభిప్రాయ భేదాలెన్ని ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదని, చేయదని, చేయకూడదని నా నమ్రతతో కూడిన వినతి. అందువల్ల నేను సభ యొక్క కార్యనిర్వాహక సమితి సమావేశాల్లో పాల్గొనలేకపోయాను. సభలో తీర్మానాన్ని సమర్థించి తృప్తిపడ్డాను. ప్రభుత్వం నా సలహాను అంగీకరిస్తే నేను వెంటనే నా సమర్థనకు కార్యరూపం ఇవ్వగలనని తెలియచేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం భవిష్యత్తులో మేము భాగస్వాములమని విశ్వసిస్తున్నామో ఆ ప్రభుత్వం ఆపదలో ఉన్నప్పుడు దానికి పూర్తిగా మద్దతు అందించటం మా కర్తవ్యం. ఇట్టి మద్దతు ద్వారా మేము మా లక్ష్యం వరకు త్వరగా చేరుకోగలమని ఆశిస్తున్నామని చెప్పటం ఈ సందర్భంలో అవసరమని భావిస్తున్నాను. మీరు మీ ఉపన్యాసంలో పేర్కొన్న మార్పుల్లో కాంగ్రెసు, ముస్లిం లీగు కోరుతున్నటువంటి కోరికలు కూడా చోటు చేసుకుంటాయని విశ్వసించే హక్కు ప్రజలకు ఉంది. నా వల్ల నెరవేరగల పరిస్థితి ఉండి ఉంటే ఇటువంటి సమయంలో హోంరూల్ మొదలగు వాటి పేరు ఎత్తి ఉండేవాణ్ణి కాదు. సామ్రాజ్యానికి సంబంధించిన ఈ కష్ట సమయంలో శక్తివంతులైన భారతీయులందరూ దాని రక్షణార్థం మౌనంగా బలిదానం అయిపోవాలని ప్రోత్సహించేవాణ్ణి. ఈ విధంగా చేయటం వల్ల మేము సామ్రాజ్యంలో ఆదరణ గల గొప్ప భాగస్వాములం అయి ఉండేవాళ్లం. వర్ణభేదము, దేశభేదము పటాపంచలైపోయేవి. చదువుకున్న ప్రజలు ఇంతకంటే కొంచెం తక్కువ ప్రభావం కలిగించే మార్గం ఎన్నుకున్నారు. ప్రజాబాహుళ్యం మీద వారి ప్రభావం బాగా పడింది. భారతదేశం వచ్చినప్పటి నుంచి నేను సామాన్య ప్రజానీకంతో సంబంధం పెట్టుకున్నాను. వారి హృదయంలో కూడా హోంరూల్ను గురించిన ఆకాంక్ష నాటుకున్నదని మనవి చేయదలుచుకున్నాను. హోంరూల్ లేకపోతే ప్రజానీకం సంతృప్తి చెందరు. హోంరూల్ కోసం ఎంతటి త్యాగానికైనా ప్రజానీకం సిద్ధంగా ఉంది. రాజ్యరక్షణకు ఎంతమంది సైనికులనైనా మేము ఇవ్వవలసిందే. కానీ ఆర్థిక సాయం విషయమై నేను మాట ఇవ్వలేను. భారతదేశ ప్రజానీకానికి ఇది శక్తికి మించిన విషయం. ఇప్పటికీ ఇచ్చిందే చాలా ఎక్కువ. అయితే సభలో కొందరు చివరి శ్వాస వరకు సాయం చేయాలని నిర్ణయించారు. కానీ అది మా వల్ల కాని పని. మేము గద్దెల కోసం కానీ మేడల కోసం కానీ ఎగబడటం లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడి ఉంది. ఆ ఆశలు ఏమిటో స్పష్టంగా చెప్పటం అవసరమని భావిస్తూ ఉన్నాను. నేను బేరసారాలకు దిగను. కానీ ఈ విషయమై మా హృదయాలలో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిషు సామ్రాజ్యం మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మరిచిపోమ్మని అన్నారు. దానికి అర్థం అధికారుల అకృత్యాలను మరిచిపోమ్మనా? అలా అనుకుంటే అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్థ్యాలతో ఎదుర్కోవటం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారణ్లో శతాబ్దాల తరబడి సాగుతున్న దుర్మార్గాల్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి చూపించాం. సత్యం కోసం కష్టాల్ని సహించగల శక్తి తమకు ఉన్నదని తెలుసుకున్న ఖేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజాశక్తియే నిజమైన శక్తి అని గ్రహించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు అప్పటి వరకు తాము శపిస్తున్న ప్రభుత్వం శక్తి ఎడ తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని సహించిన ప్రభుత్వము ప్రజాభిప్రాయాల్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల చంపారణ్, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్ధానికి సహాయపడ్డాయని భావిస్తూ ఉన్నాను.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి.

0: మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో టి గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు వింటారు.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप आरोप. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరో గోపీచంద్ గారు. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకులు టి కృష్ణ గారి చిన్న కుమారుడు వీరు. తొలివలుపు చిత్రంతో తన నటప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రతినాయక పాత్రలను పోషించారు. తరువాత మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కున్నారు. రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం వీరు కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు. కార్యక్రమంలో వీరి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు యజ్ఞం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీత రచన సిరివెన్నెల.

గోపీచంద్ గారు 1975 జూన్ 12 ప్రకాశం జిల్లాలోని టంగుటూరు దగ్గరలో ఉన్న కాకటూరు వారి పాలెంలో జన్మించారు. 8 సంవత్సరాల వయసులో తండ్రి టి కృష్ణ గారు మరణించారు. గోపీచంద్ గారు ఒంగోలులోని నీల్ డెస్పరాండం మరియు చెన్నైలోని రామకృష్ణ మిషన్ పాఠశాలలో చదువుకున్నారు. రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. వీరి అన్నయ్య ప్రేమ్చంద్ గారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఉండి డైరెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. కానీ కొద్ది కాలానికే వారు కారు ప్రమాదంలో మరణించారు. గోపీచంద్ గారు ఆ సమయంలో రష్యాలో ఉన్నారు. వీరికి ఒక చెల్లి కూడా ఉంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుని 1 సంవత్సరం పాటు డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు చేశారు. తండ్రి స్నేహితుడైన నయేష్రావు గారు, తిరుపతిరావు గారు, హనుమంతరావు గారితో కలిసి గోపీచంద్ గారు కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తొలివలుపు అనే చిత్రం తీశారు. ఆ తర్వాత డైరెక్టర్ తేజ గారి దర్శకత్వంలో 2002 విడుదలైన జయం సినిమా టాలీవుడ్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే నితిన్ హీరోగా పరిచయం కాగా గోపీచంద్ గారు విలన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో గోపీచంద్ గారు పోషించిన రఘు పాత్ర వీరి కెరియర్ని మలుపు తిప్పింది. అంతకుముందు తొలివలుపు సినిమాతో హీరోగా పరిచయమైనా కూడా ఆ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో దర్శకుడు తేజ గారు అడిగిన వెంటనే రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించకుండా గోపీచంద్ గారు ఈ ప్రాజెక్టును సైన్ చేశారు. డబ్బు కంటే కూడా ఆ పాత్ర తెచ్చిన గుర్తింపే వీరికి పెద్ద ఆస్తిగా మారింది. కార్యక్రమంలో ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

భావలహరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమంలో టి గోపీచంద్ గారి బర్త్డే సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటున్నారు. మంచి ఎత్తుతో, దృఢమైన దేహదార్ఢ్యంతో, స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకు ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపీచంద్ గారు అనతికాలంలోనే తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. యజ్ఞం తర్వాత రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. తర్వాత గోలీమార్, వాంటెడ్, మొగుడు, లౌక్యం, జిల్, గౌతమ్ నంద యాక్షన్ చిత్రాల్లో నటించారు. కార్యక్రమంలో శౌర్యం చిత్రం కోసం దీపు మాళవిక పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ

మీరు విన్న ఈ పాట ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం కళ్యాణ్ మాలిక్, గీతరచన చంద్రబోస్. కార్యక్రమంలో లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన పాడిన పాట. సంగీతం అనుప్రూబెన్స్, గీతరచన రామజోగయ్య శాస్త్రి.

మరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజలి కార్యక్రమంలో టీకు ఒప్పిచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Thank you, Sunil. In a landmark judgment, the Supreme Court of India's call homemakers, nation builders and quantified their monthly care at 30,000 rupees, reports the Tribune. Union Home Minister Amit Shah has been quoted in the Pioneer as saying that the Armed Forces Special Powers Act will be withdrawn from the entire Northeast next year, barring one or two states. In its editorial piece titled Green Energy Can't Yet Bend Climate Curve, the Indian Express argues that despite record growth in renewable energy, the world is still failing to slow global warming because major sectors remain dependent on fossil fuels. The paper says the clean energy transition must be accompanied by deeper industrial change, stronger policy support, technological innovation and international cooperation. Anthropic CEO Dario Amodei has sought serious and binding artificial intelligence rules and called for mandatory testing and government powers to block risky systems, reports Financial Express. And finally, the Asian Age has quoted US agency NOAA as confirming that the weather phenomenon El Nino has begun and will intensify into the end of the year, potentially to historic strength. And with that, it's back to you, Sunil.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Centre signs historic tripartite MOU with Assam and Nagaland governments for exploration and production of crude oil and natural gas in the two states. Government issues advisory about growing threat of cyber criminals using artificial intelligence to bypass security systems and target financial infrastructure. External Affairs Minister S. Jaishankar calls for diversified supply chains and greater international cooperation amid ongoing conflicts. U.S. President Donald Trump calls off new military strikes on Iran, citing breakthrough in talks to end war. Hosts England to take on Sri Lanka in opening match of ICC Women's T20 Cricket World Cup in Birmingham today. And in football, co-hosts Mexico beat South Africa 2-0 in inaugural match of FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani se pe.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
4: విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల రెండు రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఎన్టీఈడీఏ, జాతీయ మత్స్య
5: డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు

0: మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యత ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో.
2: హలో
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: నా పేరు రామాయ మేడం, మాది నంద్యాల జిల్లా నూనెపల్లి మేడం.
1: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: నేను కూడా చాలా చాలా చాలా బాగున్నాను మేడం, మేడంతో మాట్లాడుకుంటూ ఇంకా బాగున్నాను.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి?
2: ఈరోజు గోపిచంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా నుంచి, నీ నుంచి, వింటున్న వాళ్ళందరి తరపు నుంచి బర్త్డే శుభాకాంక్షలు తనకి.
1: ఓకే అండి.
2: బాగున్నారు, చాలా బాగుంది మేడం, మంచి మంచి పాటలు వినిపించారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
2: ఈరోజు తొలి వలపు ఉందా మేడం?
1: తొలి వలపు.
2: అవునవును, గోపిచంద్. ఉందా మేడం?
1: తొలి వలపు లేదండి మన దగ్గర.
2: ఉంది మేడం, పాత సినిమా, ఇది కొత్తదేం కాదు, పాత సినిమా మేడం, ఉంటుంది అది.
1: పాలతో అండి ఫస్ట్ స్టార్టింగ్ అది.
2: అదే అదే, మర్చిపోయినా గుర్తు, కానీ పాట పేరు
1: మర్చిపోయినా. చెప్పండి.
2: భాగ్యాలు భాగ్యాలు, శుభలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, చిన్నబాబు, దివాకర్ బాబు, మరియు పాలకులు రాఘవేంద్ర కోసం, పోలయ్య కోసం, సర్దార్ కోసం, మీకోసం, అందరి కోసం ఈ పాట మేడం.
1: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం,
1: వెల్కమ్ అండి.

వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు

0: లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
4: నమస్తే మేడం, నేను రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను మేడం.
3: ఓకేనండి, రాఘవేంద్రరావు గారు ఎలా ఉన్నారండి?
4: చాలా బాగున్నానండి. భావనగర్ లో గోపిచంద్ గారి గురించి మంచి విషయాలు తెలియజేస్తూ ఆయన పాటలు వేశారు, ధన్యవాదాలు. ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు రమణ గోగుల్ గారి పుట్టినరోజు మేడం.
3: ఓకే,
4: రమణ గోగుల్ గారు విశాఖపట్నంలో జన్మించారు. ఆయన ఒక రోజు ముందుగానే బర్త్డే విషయం తెలియజేద్దాం. అలాగే రేపు మరో ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు రఘు కుంచే గారి పుట్టినరోజు కూడా ఉంది మేడం.
3: ఓకేనండి.
4: తూర్పు గోదావరి జిల్లా గాదరాడలో జన్మించిన రఘు కుంచే గారికి ఒక రోజు ముందుగానే బర్త్డే విషయం తెలియజేద్దాం. రేపు రమణ గోగుల్ గారి పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
3: తమ్ముడు
4: మీడింగ్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, ఆ పాట మేడం.
3: ఓకేనండి, మీరు
4: అడిగింది పవన్ కళ్యాణ్ గారి ఉంది, నేను అడిగింది పవన్ కళ్యాణ్ గారిది.
3: ఓకేనండి, మేడిన్ ఆంధ్రానే కదా.
4: అవును మేడం, అవును మేడం.
3: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
4: ధన్యవాదాలు.
3: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామం, ఆతుకూరు మండలం, అనంతపురం జిల్లా మేడం గారు.
0: ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: విజయసింహ మేడం గారు. అదిగో అదిగో పూ తోట ఎదురై ఆడండి సయ్యాట.
0: విజయసింహనా అండి?
1: అవును మేడం గారు.
0: కాంతారావు
1: మేడం గారు.
0: అదిగో అదిగో పూదోట.
1: అవును మేడం గారు.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: हेलो, वेलकम टू हाला एफएम।
1: हेलो मैडम। हेलो
0: हेलो, क्या
1: मैडम।
0: पेर चपरा? हेलो,
1: हेलो मैडम। मैं
0: पेर चपाली।
1: पेर तेजस्वी मैडम। मैं पेर तेजस्वी।
0: तेजस्वी। ओके, ये चित्रम నుంచి పాట కావాలి తేజస్వి?
1: ఖైదీ నెంబర్ 150లో నిన్ని మీ పాట కావాలి మేడం।
0: కొత్త కొత్త సినిమానా?
1: అవును మేడం।
0: మిమ్మిమ్మి అనే పాట కావాలి।
1: అవును మేడం।
0: ఓకే తేజస్వి, నువ్వు కోరిన పాట వస్తుంది, విను।

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: జయ శ్రీనివాసులు, మార్కాపురం, శివాజీ నగర్, మూడోలేని మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: బ్రహ్మం గారు తీర్చిచరిత్ర పాట, ఏమండి పండుతులారా పాట కావాలి మేడం. బ్రహ్మం గారు తీర్చిచరిత్ర,
0: అదేనా సినిమా పేరు? అదేనా అండి,
1: బ్రహ్మం గారు తీర్చిచరిత్ర, ఎన్టీ రామారావు మేడం.
0: ఒక్క నిమిషం అండి.
1: అది లేదా మేడం?
0: లేదండి.
1: లేదంటే బాలకృష్ణ, అది అపురవ సోదరులు ఏం మేడం?
0: ఏంటండి
1: అపురవ సోదరులు? దేశదారకుడైన ఉందా?
0: దేశోద్ధారకుడా? ఒక్క నిమిషం అండి
1: మేడం.
0: వినిపిస్తుందండి. దేశోద్ధారకుడి నుంచి.
1: దేశదారకుడులో అమ్మాయి ముద్దాబంతి పూయామన్నది.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం.
0: ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట?
1: గోపిచంద్ గారి గురించి బాగా చెప్పారు మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఈరోజు వచ్చేసి యజ్ఞం అనుకుంటా మేడం మూవీ నేమ్. ఏం చేస్తున్నా
0: అందులో కావాలా పాట? ఓకేనండి. అశోక్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: పైగా మన జిల్లా వడవడం కొంచెం మనకి గర్వకరమే. చూశాను మేడం, ఆయన హీరోని ఒంగోలులో ఏదో బస్ స్టాండ్ దగ్గర ఒక మూవీ థియేటర్ ఉంది, అక్కడికి మూవీ ఫిఫ్టీన్ డేస్ కోలేదు. కనెక్షన్ ఎలా ఉందని చూడడానికి వచ్చారు.
0: ఓకే,
1: అప్పుడు చూశాను మేడం.
0: ఓకేనండి అశోక్ గారు,
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి, మీరు కోరిన

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: మేడం బాగున్నారా?
1: బాగున్నానండి. మీ పేరండి?
2: మంగమ్మ మేడం.
1: మంగమ్మ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: కలిసి నడుద్దాములో. ఏనాటి సరసం ఇది, ఆ పాట ఏంటి మేడం?
1: కలిసి నడుద్దాం నుంచి. ఓకేనండి. ఏనాటి సరసం ఇది, అదేనా అండి?
2: అదే మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది మంగమ్మ గారు, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం. నా పేరు నరేష్ మేడం. ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: మహబూబ్నగర్ జిల్లా,
1: ముసాపేట మేడం.
0: ఓకేనండి. ముస్తాపేట నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? నాయక్ మేడం సినిమా పేరు. నాయక్
0: నా హక్కు.
1: నాయక్ మేడం, రామ్ చరణ్ ది
0: నాయక.
1: అవును మేడం.
0: ఓకేనండి. అందులో అందులో ఏ పాట?
1: నాయక్ హే నాయక్ టైటిల్ సాంగ్ మేడం.
0: టైటిల్ సాంగ్ కావాలి.
1: అవును మేడం.
0: ఓకేనండి. నరేష్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం. కోరుతున్నవారు నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ. టోటల్ మా ముసాపేట గ్రామం ప్రజలందరి కోసం, మార్కాపురం ఆకాశం సహస్రకారు అందరి కోసం కూడా మేడం.
0: ఓకేనండి. వీరందరి కోరిక మేరకు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: హలో వెల్కమ్ టు హలో ఎఫ్ఎం
4: హలో
3: హలో నమస్తే అండి
4: నమస్తే మేడం దేవరాజు గారు సాల్మన్ మేడం
3: సాల్మన్ గారు చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలండి
4: అగ్ని పర్వతం కృష్ణది
3: అగ్ని పర్వతం
4: అవును మేడం
3: అందులో ఏ పాట అండి
4: ఈ గాలిలో అనే పాట మేడం
3: ఈ గాలిలో ఓకేనండి సాల్మన్ గారు మీరు కోరిన పాట వస్తుంది
4: నాన్నగడ్డ పోలయ్య కోసం
3: ఓకేనండి వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది వినండి
4: ఓకే మేడం

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కోపురం కేంద్రం

0: విద్యార్థుల కోసం వివిధ రకాల లంచ్ బాక్సుల గురించి శ్రీమతి కె. శ్రీలత గారి వివరాలు వింటారు.
1: స్కూల్ స్టార్ట్ అయిందోచ్ అంటూ కేరింతలు కొడుతూ పిల్లలు బడికి వెళ్లాలంటే పెన్సిల్ దగ్గర నుంచి బ్యాగ్ వరకు అన్నీ వాళ్ళకిష్టమైనట్లే ప్రత్యేకంగా ఉండాలి. ఆ బడి వస్తువుల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది చిన్నారులకు పోషకాహారాన్నిచ్చే లంచ్ బాక్స్. అందుకే అమ్మలందరూ ఆకట్టుకునే బాక్స్ ఎంచుకోవడం మొదలు పిల్లలకు నచ్చే వంటకాలు వండడం దాకా అన్నీ ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటారు. ఆ పనిని సులువు చేస్తూ మార్కెట్లో వెరైటీ లంచ్ బాక్సులు, బ్యాగులు, ఫుడ్ బౌల్స్, కట్టర్స్ లాంటివి ఎన్నో వచ్చాయి. కంటికి నోటికి కూడా కలర్ఫుల్గా ఉండే లంచ్ బాక్సులకు సంబంధించిన ఈ వివరాలు అమ్మలందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అవేంటి అంటే, వెరైటీ డబ్బాల్లాగా ఈ లంచ్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. లంచ్ బాక్స్ రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఒకప్పటిలా మూడు వరుసల్లోని స్టీల్ బాక్సులు, క్యారేజీల లాంటివి కనిపించడమే లేదసల. సాదా టిఫిన్ బాక్సుల్లో స్మార్ట్ ఫీచర్లను జత చేసుకున్నాయి. రకరకాల ఆకారాల్లో ఎన్నో ఫీచర్లతో వస్తున్న ఆ సరికొత్త టిఫిన్ బాక్సులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్మార్ట్గా ఉండే లంచ్ బాక్సులు అవేంటి అంటే, బాక్సుల్లోని ఆహారం ఎప్పుడూ వేడివేడిగా ఉంటే పండ్లు సలాడ్లు చల్లచల్లగా తాజాగా నోటికి అందితే క్రిములన్నీ పోయి లంచ్ బాక్స్ దానంతటదే శుభ్రమైపోతే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ఫీచర్లతో చక్కటి సౌకర్యాలను అందిస్తున్నాయి ఇక్కడున్న స్మార్ట్ లంచ్ బాక్సులు. యూవీఐ సెల్ఫ్ హీటింగ్ అండ్ క్లీనింగ్ లంచ్ బాక్స్ మీద హీటింగ్ యూవీ లైట్ల బటన్లు ఉంటాయి. మొదటి బటన్ నొక్కితే అందులోని పదార్థాలు వేడవుతాయి. తినేశాక నీళ్లతో శుభ్రం చేసి యూవీ లైట్ బటన్ నొక్కితే చాలు, అందులోని బ్యాక్టీరియా క్రిములన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, బాక్సు నుంచి ఎలాంటి వాసనలు రావట. ఇంకా నిమిషాల్లో బాక్సు మీద ఉష్ణోగ్రతను చల్లగానూ వేడిగానూ సెట్ చేసుకోవచ్చు. సన్నీ సైడ్ సెల్ఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ లంచ్ బాక్సులు లాంటివి వచ్చాయి. వీటితో పాటు యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే ఆప్షన్లున్న స్పాట్ లంచ్ బాక్సులు, తినడానికి కాస్త ముందే స్విచ్ ఆన్ చేసుకుంటే ఫుడ్ని వేడి చేసే బాక్స్ చాలానే దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఇంకో రకం లంచ్ బాక్సులు ఎలా అంటే, తినేటప్పుడు మెతుకులు మీద పడకుండా నాప్కిన్ లాంటివి వేసుకునే అవసరం లేకుండా లంచ్ బ్యాగ్నే ఈటింగ్ మ్యాట్లా మారిపోవాలంటే ఫోల్డ్ ఈట్ లంచ్ బాక్సులు లాంటివి కొనుక్కోవచ్చు. చిన్న సూట్ కేసులా ఉండే ప్రెస్ ప్యాక్ లంచ్ బాక్స్ కూడా పదార్థాలన్నీ పెట్టుకోవడానికి ఈటింగ్ మ్యాట్లను

ఉపయోగపడుతుంది. ఇంకా కంచెంలో తిన్న సౌకర్యాలనిచ్చే లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే సన్నగా ఒకదాని మీద ఒకటి బాక్సులు ఉంటాయా, కానీ ఇది విశాలంగా ఉండే 5 కంపార్ట్మెంట్లలో ఆహార పదార్థాలన్నీ విడివిడిగా పెట్టుకునేలా ఉంటుంది లంచ్ బాక్స్. ఇంకా లంచ్ బాక్సుల్ని మడత కూడా పెట్టుకోవచ్చండోయ్. అవి ఎలా అంటే, పిల్లలకు ఆకలేసినప్పుడు తినేలా రకరకాల పదార్థాలతో స్నాక్స్ బాక్సుల్ని సర్దుతుంటారు. అలాంటప్పుడు పోర్టబుల్ లంచ్ బాక్సులు బాగా ఉపయోగపడతాయి. ఫుడ్తో నింపినప్పుడు పెద్దగా ఉండే వీటిని అందులోని పదార్థాలు తినేశాక మడత పెట్టేయవచ్చు. రకరకాల ఆకారాల్లో దొరుకుతున్నాయి ఈ బాక్సులు. ఇవి పిల్లలకు సరదాగా ఉండడమే కాదు, వీటిని పట్టుకెళ్లడం కూడా సులువే పిల్లలకి. ఇంకా స్టీల్ బాక్సులు పోయి హాట్ ప్యాక్లు, టప్పర్వేర్లు, సిలికాన్ బాక్సులు వచ్చేశాయి. ఆ తర్వాత ఈ తరానికి తగ్గట్టు ఒకే దాంట్లో రకరకాల పదార్థాలను పెట్టుకునేలా కంపార్ట్మెంట్లలో ఉండే వెంటో బాక్సు లాంటివి మార్కెట్లో కనిపిస్తున్నాయి. అందమైన సీనరీల్లో, చూడచక్కని ఆకారాల్లోనూ అందుబాటులో ఉన్నాయి ఇవి. ఇంకా పిల్లలకు నచ్చే కార్టూను, బొమ్మలు, స్టీల్ డబ్బాలు చేస్తున్నారు. అంతేనా, ఉడెను, మార్బుల్ బాక్సులతో పాటు ఇత్తడి, రాగి లోహాలతోనూ లంచ్ బాక్సులు పుట్టుకొస్తున్నాయి. పిల్లల అవసరాన్ని బట్టి వీటిని కొని తీసుకోవచ్చు తల్లిదండ్రులు. ఇంకా లంచ్ బాక్స్ కలర్ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటారా, బెంటో లంచ్ బాక్స్ ఈ పేరు ఇప్పుడు మన దగ్గర బాగానే వినిపిస్తోంది. ఇది జపనీయుల సంప్రదాయంలో భాగమైన ఈ బాక్సులకున్న ప్రత్యేకతల వల్లే అందరూ దీన్ని ఫాలో అయిపోతున్నారు. ఈ బాక్సును సమతుల పోషకాహారంగా చెబుతారు. 4-3-2-1 నియమం ప్రకారం 40% అన్నం, 30% ప్రోటీన్లు, 20% కూరగాయలు, 10% స్వీట్లు సర్దుతారు ఇందులో. వెరైటీ పదార్థాలతో అందంగా అలంకరిస్తూ పిల్లలకు నచ్చేలా తయారు చేయడమే ఈ బాక్సు గొప్పతనం. ఇప్పుడు చాలామంది పిల్లలు ఆకట్టుకునేలా ఉంటేనే అసలు ఆ లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్తారు అన్న ఆలోచనతో ఇప్పుడు చాలామంది ఈ బెంటో పద్ధతిలో క్యారేజీలు కట్టేస్తున్నారు. రోజు పెట్టే అన్నమే అయినా స్నాక్స్ బాక్సులోనూ, మామూలుగా పండ్ల ముక్కలే అయినా వాటిని ఆర్ట్ ఫుడ్గా తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఫ్రూట్స్, వెజిటబుల్ షేప్ కట్టర్స్, ఎగ్ మోల్డ్స్, ఆమ్లెట్ షేప్స్ లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని బతిమాలో, బామాలో, తిట్టో ఏదో విధంగా పిల్లలకు అన్నం తినిపిస్తాం. కానీ స్కూల్కి వెళితే తింటారో తినరో అంటూ భయపడే తల్లిదండ్రులు ఇదిగో ఇలా ఆహారాన్ని నోరూరించేలా డెకరేట్ చేసి పెట్టొచ్చు. వద్దన్న పిల్లలే ఎమ్మి ఎమ్మి అంటూ కుటుక్కుని మింగేస్తుంటారు. ఇంకా ఈ లంచ్ బాక్సులన్నీ పెట్టుకోవడానికి మరి బ్యాగ్ కూడా కావాలి కదండి. అవి ఎలా అంటే, లంచ్ బాక్సులకు వచ్చే బ్యాగ్ సరిపోదనో, పట్టుకోవడానికి వీలుగా లేదనో కొందరు విడిగా బ్యాగులను కొనుక్కుంటారు. అలాంటి అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకునే చాలా రకాలుగా బ్యాగులు కూడా వస్తున్నాయి. బాక్సుని వేడిగా ఉంచే ఫుడ్ వార్మింగ్ థర్మల్ లంచ్ బ్యాగులు ఉన్నాయి. పిల్లలకు తమాషాగా కనిపించే రంగుల్లో మెరిసే ఎల్ఈడి లైటప్ లంచ్ బాక్సులు, పాప్అప్ గేమ్లు, బొమ్మలు మారే గ్లిట్టర్ సీక్వెన్స్ బ్యాగుల్లో వచ్చేసాయి. ఇవే కాదు, పుస్తకాల బ్యాగులకు పెట్టుకునేలా, తీసేలా డిటాచబుల్ లంచ్ బ్యాగులు, బ్యాక్ ప్యాక్ మ్యాచింగ్ బ్యాగులు దొరుకుతున్నాయి. ఇంకా పిల్లలకు నచ్చే బొమ్మల ఆకారాల్లోనూ పోలడని సందడి చేస్తున్నాయి. కొన్ని సంస్థలు పిల్లల ఫోటోలతోటి లేదా వారి పేర్లతోటో పర్సనలైజ్డ్గా బ్యాగుల్ని చేసి పెడుతున్నాయి. పిల్లల అభిరుచిని బట్టి వీటిల్లో ఒకటి కొన్నిచ్చారంటే ఆనందంతో ఉబ్బితబ్బైపోతారు పిల్లలు. ఇంకా ప్రతిదానికి ఒక బాక్స్ అందుబాటులో ఉంటుంది. అది ఎలాగంటే, లంచ్ బ్యాగ్ కష్టాలన్నీ తీర్చడానికి చాలా ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. పిజ్జా, శాండ్విచ్ లాంటి పదార్థాలను సరిగా సరిపోయే బాక్సులెన్నో ఉన్నాయి. అంతేకాదు, మామూలు బాక్సునే మనకి నచ్చినట్లుగా పార్టీషన్లుగా చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టు వివిధ సిలికాన్ లంచ్ బాక్స్ డివైడర్లు కూడా దొరుకుతున్నాయి. ఒకే స్టీల్ డబ్బాలో కూడా ఈ బౌల్స్ని వాడుతూ వేరువేరు స్నాక్స్ని సర్దుకోవచ్చు. ఇంకా ఒక డబ్బాలో ఒక పక్కన పెరుగు, జ్యూసుల లాంటి వాటితో పాటు మరో పక్కన పండ్ల ముక్కలు, నట్స్ లాంటి పోషకాలు, యోగల్ట్ పార్ట్స్ వచ్చాయి. ఫోర్కు చెంచాలతో ఉండే ఈ డబ్బాల సాయంతో ఓట్స్ మిల్క్, స్మూతి పండ్లు, చాకోస్ మిల్క్ లాంటివి పట్టుకెళ్లడం సులభంగా ఉంటుంది. పెట్టే పదార్థాల సంఖ్యను బట్టి డబ్బాలు వాడుకోవాలంటే డిటాచబుల్ స్నాక్స్ కంటైనర్స్ ని కొనుక్కోవచ్చు. 4-5 బాక్సుల్లో ఉండే వీటిల్లో అవసరమైన వరకే ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఇది లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా చూపిస్తున్నాయి. కాబట్టి తల్లులు పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కంగారు పడిపోకుండా పోషక ఆహార

0: అన్నే వాళ్ళిష్టంగా తినేలా బ్యాగు బాక్సు డెకరేషన్ మీద కూడా కాస్త దృష్టి పెట్టారంటే అమ్మలందరూ నిశ్చింతగా ఉండొచ్చు.
1: దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ రూపకం వింటారు. రచన శ్రీమతి ఎర్రమిల్లి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
2: భారతదేశ చరిత్రలో గాంధీజీ రాజకీయ రంగప్రవేశంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మొదలంటా పెకలించి తిరిగి స్వాతంత్ర్యాన్ని సాధించే దిశగా అద్భుతమైన అసాధారణ ప్రణాళికను రూపొందించారు గాంధీ. అది ప్రపంచం కనీవిని ఎరుగని అహింసాయుత స్వాతంత్ర్య సమరం. భారతీయతే అర్హతగా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా దేశ పౌరులందరినీ ఉద్యమంలో భాగస్వాములు చేశారు బాపూజీ.
3: నిర్మాణ కార్యక్రమంలో స్త్రీ జనాభ్యుదయాన్ని ఒక ముఖ్య సూత్రంగా చేశారు గాంధీ. అంధవిశ్వాసాల ఊబిలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న స్త్రీలలో గాంధీజీ ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆశను కలిగించారు. తమ హక్కుల కోసం పోరాడగల శక్తి, పురుషులతో సమంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనే సాహసం వారిలో కలిగాయి. గాంధీజీ పిలుపునందుకుని అసంఖ్యాక వీరాంగనలు సాంఘిక శృంఖలాలను ఛేదించుకుని మహావీరత్వంతో ఉద్యమంలోకి ప్రవేశించారు.
2: 1920 సంవత్సరంలో మొదటిసారిగా గాంధీజీ స్ఫూర్తిని పొంది దేశమాత పిలుపునందుకొని స్వాతంత్ర్య సమరంలో కురికిన వారిలో ప్రథమురాలు శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ. 1920 సంవత్సరంలో దేశద్రోహ చట్టం కింద జైలు శిక్ష అనుభవించిన కొద్దిమంది స్త్రీలలో వీరు మొదటివారు. శాంతియుతంగా స్వరాజ్యం కావాలని తీర్మానం చేసిన తొలి ఆంధ్ర మహిళా ఉద్యమకర్త.
3: 1880 సంవత్సరం నవంబర్ 15 తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా ద్రాక్షారామంలో సుబ్బమ్మ జన్మించారు. తండ్రి మల్లాది సుబ్బావధాని, తల్లి వెంకటరమణమ్మ. వీరిది సనాతన సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం. ఆనాటి ఆచారానుసారం బాల్యంలోనే సుబ్బమ్మగారికి దువ్వూరి వెంకట సుబ్బయ్య గారితో వివాహం జరిగింది. కానీ నడి వయస్సులోనే భర్త గతించారు. వీరికి సంతానం లేదు. చిన్న వయస్సులో వైధవ్యం సుబ్బమ్మగారిని కృంగదీసింది. నాటి దేశ పరిస్థితి, జాతీయ ఉద్యమం, బాపూజీ నాయకత్వం ఆమెను కర్తవ్యోన్ముఖురాలని చేశాయి. నిరాశ, నిస్పృహల నుండి బయటపడి నూతనోత్తేజాన్ని పొందారు. దేశ ప్రజలే తన బిడ్డలని, దేశసేవే తన కర్తవ్యమని భావించి ఉద్యమ మార్గం తొక్కారు.
2: 1921 సంవత్సరంలో కాంగ్రెస్ మహాసభ కాకినాడలో ఏర్పాటు చేయబడింది. మొదటిసారిగా ఆ రాజకీయ సభకు హాజరైంది సుబ్బమ్మ. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆనాటి సభకు అధ్యక్షులు. ఆ సభలో సంపూర్ణ స్వాతంత్ర్య లక్ష్యం తీర్మానం చేయబడింది. ఆ తీర్మానాన్ని బలపరుస్తూ దువ్వూరి సుబ్బమ్మగారు చేసిన అనర్గళ ప్రసంగం శ్రోతల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది.
3: ఆ రోజుల్లో నిర్మాణ కార్యక్రమ ప్రచారం, ముఖ్యంగా ఖద్దరు ప్రచారం, తిలక్ స్వరాజ్యనిధికి విరాళాల సేకరణ నిమిత్తం గాంధీజీ ఆంధ్ర పర్యటనలో ఉన్నారు. మారుమూల గ్రామాలలో కూడా సభలు నిర్వహించి స్వదేశీ ఉద్యమం, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ప్రజల్లో కలిగించేవారు.
2: కాకినాడ కాంగ్రెస్ సభ సుబ్బమ్మగారి జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. నాటి నుండి భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారు.
3: శ్రీమతి సుబ్బమ్మ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారి శిష్యురాలు. ఆయన వద్ద సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించిన గొప్ప విదూషీమణి. ఆమె మంచి గాయకురాలు కూడా. తదుపరి కాలంలో జాతీయోద్యమంలో ముందు నిలిచాక ఆమె తన పాండిత్యాన్ని, వాక్చాతుర్యాన్ని, మధురమైన గాత్ర సంగీతాన్ని ఉద్యమానికి ఆయుధాలుగా చేసుకున్నారు. ఆమె పోరాటం విలక్షణంగా ఉండేది.
2: తన అనర్గళమైన వక్తృత్వ పటిమతోనూ, శ్రావ్యమైన దేశభక్తి గీతాలతోనూ ఆమె ప్రజలను ఉత్తేజితులను చేసేవారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు సుబ్బమ్మగారి మేనమామ. ఆయన రాజమండ్రి సభలో ఆసువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు అనే దేశభక్తి గీతాన్ని రాగయుక్తంగా గంభీరమైన స్వరంతో పాడేది. శ్రవణ యంత్రాల అవసరం లేకుండానే ఆమె స్వరం ఎంతో దూరానికి స్పష్టంగా వినిపించేది.
3: గంభీరమైన దేశభక్తి ప్రపూరితమైన ఉచ్చస్వరంతో ఆమె పాడుతుంటే బ్రిటిష్ పాలకుల గుండెలు భయంతో కంపించేవి. బ్రిటిష్ రక్షక భటులు ఆమె దేశభక్తి గీతాలు ప్రజలకు వినబడకుండా డప్పులు వాయించి చప్పుళ్లు చేసి గందరగోళం సృష్టించేవారు.
2: సుబ్బమ్మగారు కోపంగా

0: నేను గాంధీగారి ఆదేశం మేరకు అహింసావ్రతం చేపట్టాను కనుక బ్రతికిపోయారు. నేను గంగా భాగీరథిని, తలుచుకుంటే ఇప్పుడే మిమ్మల్ని గంగలో ముంచెత్తగలను, నా దగ్గర మీ కుప్పిగంతులు జాగ్రత్త అని గర్జించేవారు. కుడి చేతితో జాతీయ జెండా, భుజానికి వేలాడే నేతసంచి, నెత్తిన ఖద్దరు వస్త్రాల మూట, తలపైన ముసుగు, సంప్రదాయబద్ధమైన తెల్లని ఖద్దరు వస్త్రధారణ, నిలువెత్తు గంభీరమైన రూపం, సాహసోపేతమైన ప్రవర్తన, విశిష్ట వ్యక్తిత్వం పోలీసులను సైతం వణికించేది. మరి ఆ ప్రాంతానికి రాకుండా తప్పుకుపోయేవారు వాళ్ళు.
1: గాంధీజీ రూపొందించిన నిర్మాణ కార్యక్రమంలో ఖద్దరు ప్రచారం ప్రముఖంగా ఉండేది. గాంధీజీ వాక్కు వేదవాక్యంగా దువ్వూరు సుబ్బమ్మ ఖద్దరు ప్రచార కార్యక్రమం ఉధృతంగా చేపట్టారు. పెద్దాడ సుబ్బమ్మ, చల్లపల్లి సీతాదేవి, కొనక కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ మొదలగుగల ఉద్యమ కార్యకర్తలు సుబ్బమ్మగారి వెంట ఉండేవారు. వీరంతా సుబ్బమ్మగారి నాయకత్వంలో ఖద్దరు ప్రచార కార్యక్రమంలో పాల్గొనేవారు. మహిళా ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు దువ్వూరి సుబ్బమ్మ.
0: సుబ్బమ్మగారి నేతృత్వంలో స్త్రీలు స్వయంగా నూలు వడికి అమ్మక కేంద్రాలను ప్రారంభించారు. నిర్మాణ కార్యక్రమంలో భారతదేశంలోకెల్లా ఆంధ్ర మహిళలు అగ్రస్థానం వహించారని గాంధీజీ ప్రశంసలందుకున్నారు. ఉద్యమంలో ప్రాణాలకు తెగించి సాహసాన్ని ప్రదర్శించారు దువ్వూరి సుబ్బమ్మ. ఆమె త్యాగాలకు, ధైర్య సాహసాలకు, దేశభక్తికి ముగ్ధులైన బాపూజీ ఆమెను దేశ బాంధవిగా గుర్తించి గౌరవించారు.
1: స్వాతంత్ర్య సాధనకు గాంధీజీ రూపొందించిన అహింసాయుత పోరాటానికి ఆరంభం నుంచి అత్యంత సన్నిహితురాలైన సుబ్బమ్మగారు బ్రిటిష్ పాలనకు ప్రతిఘటనాయుధంగా ఖద్దరు చేపట్టి నాయకత్వం వహించారు. రాజమండ్రి సీతానగరం ఆశ్రమానికి సన్నిహితంగా ఉంటూ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
0: స్వయంగా రాట్నంపై సన్నని నూలు వడికి ఖద్దరు వస్త్రాల మూటలను నెత్తిమీద ఉంచుకొని ఇల్లిల్లు తిరిగి అమ్మి వచ్చిన సొమ్మును జాతీయ నిధికి సమర్పించేవారు. ఆమె ప్రచార విధానాలు ప్రత్యేకంగా ఉండి ప్రజలను ఆకట్టుకునేవి.
1: ఆ కాలంలో పెద్దాడ కామేశ్వరమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, కొవ్వలి కనకమ్మ, వల్లాప్రగడ వెంకట చెల్లమ్మ, గాడిచెర్ల అలివేలుమంగమ్మ, దుర్గాబాయమ్మ మొదలైన వీర నారీమణులెందరో దువ్వూరి సుబ్బమ్మ అంతేవాసులుగా స్వాతంత్ర్యోద్యమంలో విస్తృతంగా పనిచేశారు.
0: 1922 సంవత్సరంలో గాంధీజీ తలపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొని గోదావరి జిల్లా ప్రజల ఉద్యమ దీక్షకు ఉదాహరణగా నిలిచారు సుబ్బమ్మ. స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులను చేసేవారు. ఆమె ఉపన్యాసాలను ప్రమాదకరమైనవిగా భావించి బ్రిటిష్ అధికారులు నిర్బంధించారు. అప్పటికింకా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీల సంఖ్య చాలా తక్కువ. క్షమార్పణ కోరినట్లయితే విడిచిపెడతామన్నారు. పట్టుదల, మొండి సాహసం, దీక్ష సహజ గుణాలుగా కలిగిన సుబ్బమ్మ అందుకు అంగీకరించక జైలు శిక్షణే అనుభవించారు. కటిక నేలపై నిద్రించి గంజినీళ్లు తాగి దీర్ఘకాల కారాగారవాస శిక్షణ అనుభవించారు.
1: గాంధీ మహాత్ముని ఉద్యమం అనేక వేల కళాశాలలకు మించి దేశంలో నారీ ఉద్యమానికి దోహదపడింది. 1920, 1922, 1930, 1942, 1942 దశల వారీగా జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, స్వాతంత్ర్యోద్యమంలో జైలు శిక్షలను అనుభవించారు దువ్వూరి సుబ్బమ్మ. ఖద్దరు వడకటం, అమ్మటం, ఊరంతా తిరిగి విరాళాలు పోగు చేయడం, ప్రజలను జాగృతపరచడం అనేవి సుబ్బమ్మగారి నిరంతర దైనందిన కార్యక్రమాలు. స్వసుఖం కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థిక సమస్యలను కానీ లెక్కచేయక నిర్మాణ కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉండేవారు.
0: 1930 సంవత్సరం ఉప్పు సత్యాగ్రహ సమయంలో స్త్రీ కార్యకర్తలు విరివిగా పాల్గొని జైలు శిక్షలను అనుభవించారు. గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో స్త్రీ ఉద్యమకారులు జైలు శిక్షలను అనుభవించారు. స్త్రీలతో జైళ్లన్నీ నిండిపోయాయి.
1: తూర్పుగోదావరి జిల్లాలో దువ్వూరి సుబ్బమ్మ, వేదాంతం కమలాదేవి, పెద్దాడ కామేశ్వరమ్మ మొదలైన వారెందరూ దేశం కోసం గొప్ప త్యాగాలు చేశారు. 1942 ఆగస్టు ఉద్యమంలో సుబ్బమ్మగారు జైలు శిక్ష అనుభవించారు. జైలులో కూడా ఆమె దేశభక్తి గీతాలు పాడేవారు. జైలు అధికారుల చేతనే అవసరమైన వస్తువులను తెప్పించేది. ఆమెను చూస్తేనే జైలు సిబ్బంది బెదిరిపోయేవారు.
0: 1932 సంవత్సరంలో స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. సారా దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయ కేంద్రాల వద్ద పికెటింగులు నిర్వహించారు. ఆర్డినెన్స్ సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షలను అనుభవించారు. ఆ రోజుల్లో దువ్వూరు సుబ్బమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ గారు పెద్దాపురంలో వనభోజనాల పేరుతో రాజకీయ సభ ఏర్పాటు చేశారు. ఇది పసిగట్టిన పోలీసులు చుట్టుముట్టి లాఠీ చార్జ్

0: ఇచ్చారు. దువ్వూరు సుబ్బమ్మగారు ఆగ్రహంతో పోలీసుల మీద విరుచుకుపడేసరికి ఆమె ధాటికి నిలవలేక పారిపోయారు.
1: శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సుబ్బమ్మగారిని అరెస్టు చేసి రాయవెల్లూరు జైలులో ఉంచారు. అక్కడ వేదాంతం కమలాదేవి, పొణక కనకమ్మ, ఆచంట రుక్మిణీదేవి మొదలైన దేశ సేవికలెందరూ ఆమెతో శిక్షను అనుభవించారు. సీక్లాస్ జైలులో జొన్నసంకట ఇచ్చేవారు. ఘోరమైన నేరాలు, హత్యలు చేసి మరణశిక్ష కోసం రోజులు లెక్కపెట్టుకునే ఖైదీల మధ్య కనీస వసతులు కూడా లేని దయనీయ జైలు జీవితం దువ్వూరి సుబ్బమ్మగారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఎన్నోసార్లు అనుభవించారు. అయినా దేశ స్వాతంత్ర్యమనే ఉజ్వల లక్ష్య సాధన కోసం అన్నింటినీ సహనశక్తితో భరించేవారు.
0: గాంధీజీ యుగం ప్రారంభమైన దగ్గరుంచి స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత సన్నిహితమైన ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చారు సుబ్బమ్మగారు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సరోజినీదేవి, కమలాదేవి, కమలానెహ్రూ, విజయలక్ష్మి పండిట్, కుట్టి అమ్మాళ్, దుర్గాబాయి దేశ్ముఖ్, మాగంటి అన్నపూర్ణ మొదలుగుగల అగ్రశ్రేణి ఉద్యమ కార్యకర్తల సరసన దువ్వూరు సుబ్బమ్మ దేశబాంధవిగా సముచిత స్థానాన్ని పొందారు.
1: సుబ్బమ్మగారు 14 సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలుగా పనిచేశారు. స్త్రీ వ్యక్తిత్వ వికాసానికి విద్య అవసరమని భావించి వారిని విద్యావంతుల్ని చేసే దీక్ష వహించారు. 1928 సంవత్సరం నుండి స్త్రీ సనాతన విద్యాలయాన్ని ప్రారంభించి స్త్రీ చైతన్యానికి కృషి చేశారు. పిల్లలకు ఉచిత విద్య, భోజన వసతి సౌకర్యాలు కల్పించి స్త్రీ శిశు సంక్షేమం కోసం శ్రమించారు. రాజమహేంద్రవరంలో బాలికల పాఠశాలను స్థాపించి జాతీయ సంస్థగా అభివృద్ధిపరిచారు.
0: నిస్వార్థ త్యాగమూర్తి అయిన శ్రీమతి సుబ్బమ్మగారు తన శక్తి యుక్తులతో పాటుగా తన యావదాస్తిని స్వాతంత్ర్యోద్యమానికి వెచ్చించారు.
1: అసంఖ్యాక భారతవీరుల కృషి ఫలించి స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు ఆమె ఎంతో సంతోషించారు. అప్పటికి ఆమె 67 సంవత్సరాల వృద్ధురాలు. స్వతంత్ర దినాన్ని పండుగలా భావించి స్వేచ్ఛను అనుభవించండి, ఆనందాన్ని పొందండి అని అందరికీ మిఠాయి పంచారు.
0: 1964 సంవత్సరం మే 31వ తేదీన చివరి శ్వాస వదిలే వరకు ఒక క్రియాశీలక సమాజ కార్యకర్తగా పనిచేస్తూనే ఉన్నారామె. దేశప్రేమ, స్వాతంత్ర్య పిపాస, దీక్షా సాహసాలకు మారుపేరుగా దేశనాయకుల మన్ననలందిన మహామహిళ దువ్వూరు సుబ్బమ్మ. ఆమె భారత జాతికే గర్వకారణం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమమైంది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు

0: ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని, ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
1: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ యే బడే లోగో కీ బాత్ నహీ హై, యే గరీబ్ కే లియే హై. అగర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సే హిందుస్తాన్ కే గాంవ్ జుడ్తే హై ఔర్ గాంవ్ కే ఆఖరీ ఛోర్ కీ స్కూల్ మే అగర్ హమ్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దే సక్తే హై, ఆప్ కల్పనా కర్ సక్తే హై కీ హమారే ఉన్ గాంవ్ కే బచ్చో కో కిత్నీ అచ్చీ శిక్షా మిలేగీ. జహాన్ డాక్టర్ నహీ పహంచ్ పాతే అగర్ హమ్ టెలీ మెడిసిన్ కా నెట్వర్క్ ఖడా కరే తో వహాన్ పర్ బైఠే హువే గరీబ్ వ్యక్తి కో భీ కిస్ ప్రకార్ కీ దవాయీ కీ దిశా మే జానా ఉస్కా స్పష్ట మార్గదర్శన్ మిల్ సక్తా.
0: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదురహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలో

0: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదురహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15.85 కోట్ల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుముక్కైన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈ నామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80 లక్షల మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికీ ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. నేను కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లల భవిష్యత్తు కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది.

0: ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: నా పేరు లగ్గు మౌనిక. మాది కొప్పరి గ్రామం, వంగర మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్ఎస్జిలో మెంబర్గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకున్న ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పిఎంఎఫ్ఎంఈ కింద 690,000 రూపాయలు ఎస్బీఐ వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుములు మెనుపులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినుములు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మెనుపులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్లు చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు 25 నుండి 30,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ఇక ముద్ర యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40 లక్షల కోట్లకు పైగా హామీ రహిత రుణాలు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్ర యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్ర యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
0: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ధి పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
3: మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. మా అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పొరింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి

0: సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: इस मेक इन इंडिया कंसेप्ट को जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें.
0: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతను అందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
2: భారత్ మే స్టార్టప్స్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ. సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 సే భీ కమ్ రిజిస్టర్డ్ స్టార్టప్ హువా కర్తే. హమారే యువా టాలెంట్ ఉస్కా సామర్థ్య ఉసే అప్నే అప్నే పూరా కర్నే కా మౌకా నహీ మిలా. సాథియో ముజే అప్నే దేశ్ కే యువాఓ పర్ భరోసా హై, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी. हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई. यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी. ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए.
0: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
2: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया. अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है.
0: आधुनिक मौलिक సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, ఓడరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బద్లా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని. దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है. देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे. 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
0: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృతకాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వే

వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటి వరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడి కేంద్రం రావోయేది. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీతరచన సినారాయణరెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్.

కార్యక్రమంలో ఇప్పుడు కథానాయకుడు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరది, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారద.

0: classroom, a book and a light, and I shall turn my darkness bright. Let every one of us lead a happy life and free. Isn't that how the world should be? To conclude, eradicating child labor requires sustained government action, effective legal enforcement, committed NGOs and responsible employers, along with compassionate citizens. Together we can achieve this, and no child is forced to sacrifice childhood for survival. Hence, let's pledge today to make a child enjoy its right to learn, have liberty to dream and prospects to succeed. The day no child is forced to toil, no dream is crushed and left to spoil. That day, its immaculate smile truly says, our childhood had finally found its ways. Thank you.
1: మీరింతవరకు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంబ్యాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీలత గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. తూర్పు పడమర ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృపా.

గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమిలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

నీరాజనం ఈ చిత్రానికి ఎంఎస్ రామారావు గారు పాడిన పాట. గీత రచన ఎంఎస్ రామారావు, సంగీతం ఓపీ నయ్యర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, అక్షయ, అనఘ.

భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్నవారు భారతీ కిషోర్, అనంతపూర్ నుంచి.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన, ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వాతిముత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సి నారాయణ రెడ్డి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వాతిముత్యం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దేవులపల్లి గీత రచనలో పి సుశీల పాడిన పాట వినబోతున్నారు చిత్రం ఈనాటి బంధం ఏనాటితో.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ఎ లలిత గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన ఎస్ఐ రైటింగ్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చిన లలిత గారు మనతో ఉన్నారు. హాయ్ అండి లలిత గారు, ఎలా ఉన్నారు?
2: హాయ్ అండి, చాలా బాగున్నాను.
1: సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి, ఫస్ట్ టైం రేడియోకి వచ్చినట్టున్నారు?
2: ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా కూడా ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఆకాశవాణికి వస్తాను అని చెప్పి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
1: మరి ఏం చేస్తూ ఉంటారు మీరు?
2: నేను హౌస్ వైఫ్నే. నాకు మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్, సో దానివల్ల నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ అది 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా చేస్తున్నాను. ఇంకా సంగీత కళాశాలలో నేను వీణా నేర్చుకుంటున్నాను, ఇన్స్ట్రుమెంట్.
1: ఓకే, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, అది ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నారు?
2: మ్యూజిక్ నాది సర్టిఫికేషన్ అయిపోయిందండి, 4 ఇయర్స్. అది 4 ఇయర్స్ కోర్స్, అది అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను, అది 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది.
1: అయితే మా కోసం ఏదైనా ఒక చిన్న కీర్తన ఏమైనా పాడగలరా?
2: తప్పకుండా అండి, రామదాస్ కీర్తన పాడతాను.
1: తప్పకుండా.

0: చాలా చక్కగా పాడారండి, తో స్వీట్గా ఉంది మీ వాయిస్.
1: థ్యాంక్ యూ.
0: మీరు ఇందాక వీణ నేర్చుకుంటున్నా అని చెప్పారు కదా, మరి వీణ అంటే చాలా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని అంటూ ఉంటారు, మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు, అంటే మీకు అది టఫేనా లేకపోతే పర్లేదా?
1: యాక్చువల్లీ నేను వీణ వాంటెడ్గా జాయిన్ అయ్యాను. క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే మనకి అనుస్వరాలు ఇవన్నీ కూడా కొంచెం బాగా తెలుస్తాయి అని చెప్పి విన్నాను. సో ఇన్స్ట్రుమెంట్ వాడితే, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే దానివల్ల ఇంకా బాగా అర్థం అవుతుంది, స్వరజ్ఞానం తెలుస్తుంది అని అన్నారు ఫ్రెండ్స్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి వీణ నేర్చుకుంటున్నాను నేను. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది, అంటే ఫస్ట్ ఇయరే కదా అని అన్నారు అందరూ. సో సెకండ్ ఇయర్ చూడాలి. ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ సరళి స్వరాలు జంటలు ఇవన్నీ ఉంటాయి. సో ప్లేసెస్ అవన్నీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. సెకండ్ ఇయర్ చూడాలి, టఫ్గానే ఉంది.
0: ఓకే, మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, మరి మ్యూజిక్ అంటేనే మన స్ట్రెస్కి ఒక రిలీఫ్ లాంటిది.
1: అవును.
0: మరి మీకు బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు మీకు రిలీఫ్ ఇచ్చేది ఏంటి, మ్యూజికా లేకపోతే ప్లేయింగ్ వీణానా?
1: మ్యూజికేనండి యాక్చువల్లీ. అంటే నాకు చెప్తున్నాక వీణ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, 1 ఇయరే అయింది. సో నాకు దాని గురించి కంప్లీట్గా అసలు తెలియదు. మ్యూజిక్ మాత్రం లైక్ నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఒక మెలడీ సాంగ్, అట్లా మూవీ సాంగ్స్ కానీ ఏదైనా అలా వింటూ పాడుతుంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.
0: ఒక హౌస్ వైఫ్ అని మీరు ఇందాక అన్నారు కదా, మరి అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, అంటే మ్యూజిక్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం, ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం,
1: అవునండి.
0: అలానే మీ ఇంటి బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా ఇట్లాగా,
1: అవును.
0: అవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
1: యాక్చువల్గా నేను, నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం, చెప్పడం ఇష్టం, టీచ్ చేయడం ఇష్టం. సో అండ్ ఐ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్ అనమాట. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు బిల్డప్ అవుతూ ఉండాలి అని నాకు ఎప్పుడు ఉంటుంది. కొత్తవి నేర్చుకోవడం, వేరే వాళ్ళకి చెప్పడం అలా ఇష్టం నాకు. అందుకని చెప్పి ఎక్కువ నేను మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రజెంట్ మ్యూజిక్ నేర్చుకుని, అది ఇంకా అందులో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను టీచ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మామూలుగా నేను ఇంట్లో, నేను MBA HR చేశాను. సో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడం అట్లా, సబ్జెక్ట్ వైజ్ లైక్ మ్యాథ్స్ సైన్స్ అట్లా పిల్లలకి అలా టీచ్ చేస్తుంటాను.
0: ఓహో, మీరు ఒక టీచర్ కూడా అన్నమాట. మరి మీకు ఇంట్లో అందరూ సపోర్టింగ్ గానే ఉంటారా?
1: యా డెఫినెట్గా. మా హస్బెండ్ కూడా అది ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు చూసుకుంటూ ఉండు అని అంటుంటారు. నాకు ఇంకా మ్యూజిక్ వల్ల నాకేం పెద్ద స్ట్రెస్ అనిపించదు, అండ్ ఈ టీచింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా నాకేం అనిపించదు. సింపుల్ ఏంటంటే టైం మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను.
0: సో ఆకాశవాణి

0: అని అంటే మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, మరి దాని
1: అవును
0: గురించి కొంచెం మీ మాటలో చెప్తారా?
1: తప్పకుండా అండి. ఆకాశవాణి భారతదేశ ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1936లో ప్రారంభమైన ఆకాశవాణి దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తూ వస్తోంది. సంగీతాభిమానులకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తూ ఎంతోమంది కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. సాహిత్య కార్యక్రమాలు, నాటికలు, వార్తలు, విద్యా కార్యక్రమాల ద్వారా సమాజానికి విలువైన సేవలు అందిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుని నమ్మకమైన సమాచారాన్ని మరియు వినోదాన్ని అందిస్తూ శ్రోతలతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి గొప్ప ప్రసార మాధ్యమాల్లో ఈరోజు మీతో ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది.
0: మీ మాటల్లోనే తెలుస్తుందండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీ మూమెంట్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మరి ఒక వన్ డే ఆర్జేగా మీకు ఛాన్స్ వచ్చింది కదా,
1: అవునండి,
0: మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
1: చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్గా ఉంది. నేను అసలు ఒక ఆర్జేగా ఇలా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సర్ప్రైజే నాకు మాత్రం.
0: మరి ఆర్జేగా సెలెక్ట్ అవ్వడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఎస్ఏ రైటింగ్లో వాటిలో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు?
1: యాక్చువల్లీ అదే కాలేజ్లోనే తెలిసింది ఇట్లా ఆకాశవాణి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి, సో లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పి నేను వెళ్ళాను. అనుకోకుండా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా లైక్ మీకు వన్ డే ఆర్జేగా పిలుస్తాము అని చెప్పి, చాలా హ్యాపీ అనిపించింది.
0: అయితే ఒక ఆర్జేగా మీరు మైక్ ముందు ఉన్నప్పుడు మీరు మీ లిజనర్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు?
1: కాన్ఫిడెంట్, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ వీఆర్ టాకింగ్. మనం మాట్లాడే ఆ సబ్జెక్ట్ గురించి తెలిస్తే మనం మాట్లాడచ్చు. సో భయం ఉండ, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం భయపడ్డాను, యాక్చువల్లీ చాలా భయపడ్డాను, కానీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
0: లలిత గారు, మీరు ఇందాక అన్నారు కదా ఒక ఆర్జే అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి మైక్ ముందు మాట్లాడేటప్పుడు అని.
1: అవును,
0: అయితే ఆర్జీలో ఉండాల్సిన ఒక 3 క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా?
1: వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అండ్ అటెంటివ్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. లైక్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని గమనిస్తూ ప్రతిదీ దాని రిలేటెడ్గా మనం వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి.
0: ఓకే, లలిత గారు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి?
1: నా ఫేవరెట్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్ అండి.
0: జమ్మూ అండ్ కాశ్మీర్. అసలు ఆ పేరు వింటే నాకు గుర్తొచ్చేది అక్కడున్న జోజియల్ టన్నెల్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆ జోజియల్ టన్నెల్ చాలా ఫేమస్ అయింది న్యూస్లో. విన్నారా? మీకు ఐడియా ఉందా?
1: ఈ జోజిలా టనల్ నిర్మాణం జరుగుతోందని నేను కూడా విన్నాను. ఇంకా దాని పొడవు సుమారు 13.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోజిలా పాస్ సోనామార్గ్ మరియు ద్రాస్ మధ్య ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ జోజిలా పాస్ కాశ్మీర్ మరియు లడక్ మధ్య ప్రధాన భూసంబంధ మార్గంగా ఉంటుంది.
0: అవునండి, ఈ జోజియల్ పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటో చెప్పగలరా?
1: ఈ జోజిలా పాస్ యొక్క ముఖ్య ప్రాధాన్యత సైనికుల కోసం యాక్చువల్లీ, ఎందుకంటే జోజిలా భారతదేశ రక్షణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. లడక్ మరియు సియాచిన్ ప్రాంతాల్లో ఉన్న సైనిక దళాలకు సరఫరాలు ఈ మార్గం ద్వారా చేరుతుంటాయి.
0: అంతేకాదండి, ఇది రవాణాకు కూడా ఒక ముఖ్య ప్రాధాన్యతే. మరి దీనిపై మీరేమంటారు?
1: అవునండి, రవాణాకు కూడా ఇది ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది, ఎందుకంటే జాతీయ రహదారి NH1 పై జోజిలా ఉంది. ఫుడ్, మెడిసిన్స్ వంటి నిత్యావసర వస్తువులు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంటాయి. ఇంకా జోజిలా పాస్ ప్రకృతి అందాలకు చాలా ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, బైక్ రైడింగ్స్, అడ్వెంచర్ ట్రిప్స్ ఇలా ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
0: లలిత గారు, మరి ఈ జోజిలా టనెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే దీని నిర్మాణం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?
1: అవునండి, రీసెంట్గా దీని గురించి నేను న్యూస్లో విన్నాను. జోజిలా టనల్ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్స్ ఉంది. అప్రోచ్ రోడ్డు కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 30.18 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు ఈ జోజిలా టనల్ నిర్మాణం పనులు అధికారికంగా 15 అక్టోబర్ 2020న ప్రారంభం అయ్యాయని విన్నాను.
0: ఇప్పుడు దాకా జోజిలా టనెల్ గురించి మాట్లాడారు. అసలు ఈ జోజిలా పాస్ని ఒక్క పదంలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు?
1: నేనైతే జోజిలా పాస్ను జీవనాడి అనే చెప్తాను, ఎందుకంటే జోజిలా పాస్ కాశ్మీర్ను లడక్తో కలిపే ప్రధాన మార్గం. ప్రజల రవాణా, వస్తువుల సరఫరా, సైన్యం అవసరాలు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి.
0: చాలా బాగా చెప్పారండి. సరే అయితే కొంచెం ఫన్ మోడ్లోకి వెళ్దాం.

0: ఖచ్చితంగా
1: ఫన్
0: అండి.
1: ర్యాపిడ్ గేమ్ ఆడదామా?
0: ష్యూర్ అండి.
1: సరే, కాశ్మీర్ లేదా లడక్?
0: కాశ్మీర్.
1: ఓహో, జోజిలా ట్రిప్ విత్ ఫ్రెండ్సా ఫ్యామిలీయా?
0: ఫ్రెండ్స్ తోటండి.
1: ఫ్రెండ్స్తో ఎందుకు?
0: ఫ్రెండ్స్తో అయితే కొంచెం మనకి ఫన్గా ఉంటుంది, ఫ్యామిలీతో అయితే వాళ్ళు భయపడుతుంటారు కొంచెం. ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నా ఫీలింగ్.
1: కరెక్ట్గా చెప్పారండి. వింటర్ లేదా సమ్మర్?
0: వింటర్ అండి.
1: బీచెస్ ఆర్ మౌంటైన్?
0: బీచెస్
1: బీచెస్ ఎందుకు?
0: తో అలల్ని చూస్తూ అక్కడ మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది అలల్ని చూస్తూ ఉంటే.
1: అయితే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం బాగుంటుందా లేకపోతే ఫ్యామిలీతో ఉండడం బాగుంటుందా?
0: ఇద్దరితో బాగుంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది.
1: మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అట్లాగా ఏమన్నా?
0: ఫ్రెండ్స్తో ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు అంత లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్ళలేదు, మామూలుగా చిన్న చిన్న ప్లేసెస్కి అలా వెళ్ళాను.
1: చాలా బాగా చెప్పారండి ఆన్సర్స్ అన్నీ. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మీరు ఇట్లాగా ఒక 1 డే ఆర్జేగా వచ్చి మీ గురించి ఇంకా మీ ఆలోచనలు అలానే మీ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అలానే మీకు ఒక చివరి ప్రశ్న, మీరు ఇప్పుడు మైక్ ముందు ఉన్నారు, అంటే ఒక
0: అవునండి
1: ఆర్జేగా మీరు ఒక మైక్ ముందు ఉన్నారు కాబట్టి
0: అవును.
1: యూత్ అందరికీ మీరేమని సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు?
0: చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటే మనకి బాగుంటుంది, లైక్ మన స్కిల్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఏదో ఒక వ్యాపకం అట్లా నేర్చుకుంటూ ఉంటే, అది మ్యూజిక్కే కానీ ఇంకేదైనా కానీ కో కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మనని మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనిపిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. మీరు ఇలానే మీ మ్యూజిక్ ఫీల్డ్లో ఇంకా వీణ అన్నిట్లోనూ చాలా మంచిగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి ద్వారా నేను 1 డే ఆర్జేగా రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.

మీరింతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి సిహెచ్ లలిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన దాసనారాయణరావు గీతం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని

0: ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూయూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారులుగా పాడిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: చూసినడు అడుగడుగునా చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వార్తలోని వివరాలు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ

0: సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత 2 ఏళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు.

0: దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
1: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతాము, అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈరోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002వ సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాలకార్మికులను నిర్మూలించడం, బాలకార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ

0: కస్టమర్ కేర్ ఎక్కడుంది?
1: మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం వింటారు.
6: నేడు బాలకార్మిక వ్యవస్థ, దానికి సంబంధించిన చట్టాల గురించి మాట్లాడుకునే ముందు బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోవాలని జీవితాలను త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసిన మహనీయుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో నోబెల్ బహుమతి అందుకున్న కైలాస సత్యార్థి ఒక్కసారిగా ప్రపంచం ముందుకు వచ్చారు. కానీ ఆయనను ప్రపంచం గుర్తించకముందే ఆయన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల్లో ప్రధానమైన బాలల హక్కుల ఉల్లంఘన గుర్తించి అహర్నిశలు వారి హక్కుల రక్షణకై శ్రమించారు. అదేవిధంగా చిన్నారుల విద్యా హక్కు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ధీర బాలిక మలాలా యూసఫ్ జాయ్తో కలిసి సత్యార్థి నోబెల్ బహుమతి అందుకున్నారు. మనకు 1986లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం రాకపూర్వం ఈ చట్టం ఏర్పాటుకు కైలాస సత్యార్థి చేసిన అనేక ఆందోళనలలో భాగంగా బచపన్ బచావో అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందున ప్రత్యేకంగా వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో చిన్నపిల్లలను శ్రామికులుగా మార్చిన, మారుస్తున్న, వారిపై రాజ్యాంగబద్ధ పోరాటం చేసి అనేక మంది బాలల్ని శ్రమ నుండి ఆయన విముక్తి చేశారు. ఈ 30 సంవత్సరాలలో ఆయన 83,000 మంది చిన్నారులను బానిసత్వం, బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తులను చేశారు. 80,000 కిలోమీటర్లు ప్రపంచయాత్ర చేపట్టి 103 దేశాలు తిరిగి అక్కడ బాలల స్థితిగతులను విచారించి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా దాదాపు 177 సభ్యదేశాలు బాలల హక్కుల రక్షణ కొరకు తమ దేశాలలో చట్టాలు రూపొందించుకున్నాయి. శ్రీ కైలాస సత్యార్థి 2014 నోబెల్ ప్రైజ్ తర్వాత 2015లో హార్వార్డ్ నుండి హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు ఏ భారతీయునికి దక్కని ప్రథమ గౌరవం ఆయనకు దక్కింది. 1980 నుండి ఈయన బాలల హక్కులకై పోరాటం ప్రారంభించిన ఫలితంగా 1986 నందు భారత ప్రభుత్వం మన దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టం తయారు చేయబడినది. అంతకుముందు ప్రత్యేకంగా పిల్లల గురించి మాత్రమే కాకుండా 1976లో చేసిన వెట్టిచాకిరి నిర్మూలనా చట్టం క్రింద ఈ సమస్యలు విచారించబడుతూ ఉండేవి. పెద్దలతో కలిపి కాకుండా బాలలకు ప్రత్యేకంగా చట్టం రావాలని ఆందోళనలు చేపట్టడం వలన 1986లో ప్రత్యేకంగా బాలకార్మికుల సంరక్షణ కొరకు ఈ చట్టం చేయబడినది. ఈ చట్టం భారతదేశమంతటా వర్తిస్తుంది. ఈ చట్టంలో 26 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 2 నందు గవర్నమెంటు అంటే ఏమిటి, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వారని, ఒకరోజు అంటే 24 గంటలు అని, కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు అని, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే, ఆక్యుపైయర్ అంటే, పోర్టు అథారిటీ అంటే, వారం అంటే, వర్క్షాప్ అంటే అనే వాటి గురించి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. సెక్షన్ 3 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలు ప్రయాణికులను చేరవేసే ట్రాన్స్పోర్టులలో, అలాగే వస్తువులు మెయిల్స్ రవాణాలలో, బూడిద వచ్చే పరిశ్రమలలో, రైల్వే నిర్మాణాలలో, రైల్వే ట్రాకు నిర్మాణాలలో, పోర్టులలో, టపాకాయల తయారీ అమ్మకాలలో, కబేళాలలో, గ్యారేజీలు, ఆటోమొబైల్ షాపుల్లో, పౌండరీలలో, ప్రేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలలో, హ్యాండ్లూమ్ పవర్లూమ్ పరిశ్రమలలో, గనులలో, క్వారీలలో, ప్లాస్టిక్ గాజు పరిశ్రమలలో, ఇంట్లో సేవకులుగా, పనిమనుషులుగా, దాబా హోటళ్లలో, రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, రీసార్ట్స్, వినోదశాలల్లో, డైవింగ్, ఏనుగుల పోషణకు, సర్కస్లలో, బీడీ తయారీలలో, కార్పెట్ల తయారీ, సిమెంటు పరిశ్రమలలో, బట్టల తయారీ, అద్దకము నేతా పనులలో, అగ్గిపెట్టెల పరిశ్రమలలో, మైకా పరిశ్రమలలో, షెల్లాకు సబ్బుల తయారీ, టానింగు, ఊలు, బిల్డింగ్ నిర్మాణాలు, పాలిష్రాళ్ల మెరుగుదలకు,

శాఖలు బలపాల తయారీల్లో, లోహాల తయారీ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీస్ చట్టంలో పేర్కొన్న ప్రమాదపూరిత వస్తు తయారీ పరిశ్రమల్లో, ప్రింటింగుల్లో, జీడిపప్పు తయారీలలో, ఎలక్ట్రానిక్ వస్తు తయారీలలో, అమ్మకాలలో, అగరబత్తీల తయారీ, ఆటోమొబైల్ వెల్డింగు, రిపేరుల్లో, పెంకులు ఇటుకలు తయారీలలో, ప్రత్తి ప్రాసెసింగుల్లో, డిటర్జెంట్స్ తయారీ, జెమ్స్ కటింగుల్లో, మాంగనీసు తయారీలో, జూడు తయారీలో, సున్నబట్టీలలో, తాళాల తయారీల్లో, ఎనామిల రంగులు రంగుల ఫ్యాక్టరీలలో, వాసనలు వెదజల్లే పరిశ్రమల్లో, సిమెంటు పరిశ్రమల్లో, గ్లాసు వస్తువులు తయారీలలో, రంగు అద్దకాలల్లో, పురుగు మందులు ఎరువుల తయారీలలో, బొగ్గు సంబంధిత పరిశ్రమల్లో, కెమికల్ వస్తువులు, స్పోర్ట్స్ వస్తువుల తయారీల్లో, ఫైబరు, ప్లాస్టిక్, ఆయిల్ రిఫైనరీలు, పేపర్ తయారీ, సిరామిక్ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీ, వినియోగాలలో, కోత మిల్లులు, పట్టుపురుగుల పెంపకం, చర్మ సంబంధిత వస్తువుల తయారీ, రాళ్ల వ్యాపారాలలో, పొగాకు సంబంధ పరిశ్రమల్లో, టైర్లు తయారీ, రిపేరుల్లో, జరీ తయారీలో, వజ్రాల తయారీలలో, స్కావెంజింగ్లో, అతివేడి అతిచల్లని వస్తువుల తయారీలు అమ్మకాలలో, చేపల పెంపకం సంబంధిత వ్యాపారాలలో, ఫుడ్ ప్రాసెసింగ్, మత్తు పానీయాలు, బేవరేజ్ తయారీల్లో, టింబరు, మెకానికల్ పనులు, గిడ్డంగులు, వాటర్ హౌసుల్లో, పెన్సిళ్ళు, బలపాలు, పలకల తయారీలలో 14 సంవత్సరాలలోపు బాలల చేత పనిచేయించరాదు. కానీ ఈ సెక్షన్ ఒక మినహాయింపునిచ్చింది. ఏమిటంటే, అది గవర్నమెంట్ చేత గుర్తించబడిన పాఠశాలల్లో, కుటుంబ పెద్ద నడిపే వ్యాపారాలలో సహాయం చేయడం బాలలు కార్మికులుగా పరిగణించరని తెలియజేసింది. ఈ మినహాయింపును శ్రీ కైలాస్ సత్యార్థి వ్యతిరేకించారు. సెక్షన్5 ప్రకారం చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వారి పని విధుల గురించి ఇవ్వబడింది. సెక్షన్ 6 ప్రకారం పైన చెప్పిన పరిశ్రమల పరిధిలోనికి రాని చోట్ల బాలలు పనిచేయొచ్చని తెలియజేసింది. రాత్రిళ్లు పనులు చేయించరాదని, పగలు 3 నుండి 6 గంటలకు మించి పనిచేయించరాదని, మధ్యలో విశ్రాంతి ఉండాలని తెలియజేసింది. సెక్షన్ 8 ప్రకారం వారాంతపు సెలవులు ఉండాలని, సెక్షన్ 9 ప్రకారం లేబర్ ఇన్స్పెక్టర్కు ఆ పరిధిలో ఉన్న ఆక్యుపైయర్లు వారి వ్యాపార పరిశ్రమల వివరాలు అందివ్వాలి. బాలలచే పనిచేయించేందుకు చట్టం అనుమతించిన వృత్తులా లేక ఇతరవా అనేవి ఇన్స్పెక్టర్కు అందించాలి. 14 సంవత్సరాలలోపు ఉన్నారా లేరా అని గుర్తించడానికి ఆ చిన్నారి దగ్గర ఆధారాలు లేకపోతే మెడికల్ అథారిటీ చే ఆ చిన్నారి వయసు నిర్ధారణ ఇన్స్పెక్టర్ చేయించబడాలని సెక్షన్ 10 చెబుతుంది. సెక్షన్ 13లో బాలలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని తెలియజేసింది. సెక్షన్ 14 ప్రకారం ఈ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన యజమానులకు, పనికి పంపిన తల్లిదండ్రులు, గార్డియన్లకు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధించింది. తిరిగి మరలా నేరం చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు. ఇన్స్పెక్టర్కు వివరాలు అందివ్వని వ్యాపారస్తునికి 1 నెల జైలు, 10,000 రూపాయల జరిమానా లేక 2 విధిస్తారు. దీనికి సంబంధించిన కేసులు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు కోర్టులందు విచారణ జరుగుతుంది. ఈ 1986 చట్టం పై విధంగా ఉంటే 2013లో నిర్భయ దుర్ఘటన అనంతరం అందులో 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తి ఆ భయంకర నేరంలో పాలు పంచుకున్నాడు. అతనిని బాలునుగా గుర్తించాలా, అడాల్ట్ క్రింద గుర్తించాలా అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా బాలలకు సంబంధించిన జూవెనైల్ జస్టిస్ చట్టానికి, ఈ 1986 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. 2016లో ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. ఆ సవరణల ప్రకారం 14 నుండి 18 సంవత్సరాల వయసు వారిని కూడా ఈ చట్ట పరిధిలోనికి తీసుకువచ్చారు. గత 1986 చట్టంలో కొన్నింటిలో పనిచేయకూడదు అని ఆ సెక్షన్ 3 నిర్వచనంలోనికి రాని వాటిల్లో పనిచేయవచ్చన్న దానిని తొలగించి అసలు ఏ పరిశ్రమలోనూ ఏ పనిలోనూ 14 సంవత్సరాల లోపు వారిచే పని చేయించకూడదని, 2009లో చేయబడిన విద్యా చట్టం క్రింద ప్రతి బాలుడు బాలిక కంపల్సరీగా చదువుకోవాలన్న చట్ట లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నది. ఆ చట్ట ప్రకారమే చైల్డ్ అనే పదానికి వచ్చిన నిర్వచనాన్ని ఈ చట్టానికి అన్వయించాలన్నది. అదేవిధంగా సెలవు రోజుల్లో పాఠశాల పని గంటలు పూర్తయిన తరువాత వారి కుటుంబాలకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలలో పెద్దలకు సహాయపడటం బాలకార్మికునుగా గుర్తించబడదని ఈ చట్టం అప్లై కాదని తెలియజేసింది. అదేవిధంగా బాలబాలికలు కళాకారులై ఉంటే వారి ప్రదర్శనలు, టీవీ సీరియల్స్, సినిమాలలో నటన వంటి వాటిని కూడా కార్మికునుగా గుర్తించదని ఈ చట్టం వారికి వర్తించదని తెలియజేసింది. సెక్షన్ 3A క్రింద 14 నుండి 18 సంవత్సరాల లోపు అడాల్సెంట్లు హజార్డస్ పనులలో నియమించరాదని, అలా నియమించిన వారు 2 సంవత్సరాల వరకు జైలు లేదా 20,000 జరిమానా లేదా 2 గురి అవుతారు. ఈ సవరణ ప్రకారం అడాల్సెంట్లు చే రాత్రి 7 గంటల తర్వాత నుండి ఉదయం 8 గంటల వరకు పనికి వినియోగించరాదు. నిర్భయ

0: ఘటనలో దోషి అయిన ఒక ఎడాల్సింటు రాత్రి 10 గంటలకు కూడా ఆ బస్సులో పనిచేయుచున్నాడని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే, ఈ సవరణ ప్రకారం అటువంటి సమయాలలో ఆ వయసు ఎడాల్సింటులచే పనులకు వినియోగించరాదని తెలియజేస్తున్నదని గుర్తించాలి. ఈ విధంగా ఇక నుండి ఎవరైనా అడాల్సెంటులను చట్టవిరుద్ధ సమయంలో వినియోగించినట్లయితే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ఇదే నేరాన్ని మళ్లీ చేసిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. కుటుంబీకులకైతే 10,000 వరకు జరిమానా పడుతుంది. ఈ నేరాలన్నీ కాగ్నిజబుల్ నేరాలుగా విచారించబడతాయి, అంటే నాన్ బెయిలబుల్ నేరాలన్నమాట. ఈ నేరాలలో యజమానుల నుండి వసూలు చేసిన జరిమానాలను ప్రభుత్వం బ్యాంకుల నందు జమ చేసి ఆ వడ్డీతో సహా బాలలకు అడాల్సింటు బాధితులకు అందించబడుతుంది. ఈ చట్టంతో పాటు 1948 ఫ్యాక్టరీల చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపు వాళ్లు ఫ్యాక్టరీలలో పనిచేయరాదు. 1983 మైన్స్ యాక్ట్ సవరణ చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు గనుల పనులలో పనిచేయరాదు. 1958 మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల లోపు వారు షిప్పులకు సంబంధించిన పనులు చేయరాదు. అది వారి కుటుంబాలకు సంబంధించినదైతే తప్ప. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టానికి సంబంధించి ఏవైనా ప్రొవిజన్స్ అమలు చేసే అధికారం జిల్లా న్యాయమూర్తికి అప్పగించడమైనది. ఈ పై చట్టాలతో పాటు ఇంకా చిన్నారులను అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచార వృత్తుల క్రింద వినియోగించినట్లయితే సంబంధిత క్రిమినల్ సెక్షన్ల క్రింద 14 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాలల హక్కులనేవి మానవ హక్కులకు సంబంధించినవే కాకుండా దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అవుతుంది. బాలల హక్కులకు సంబంధించి 1990 యుఎన్ఓ నందు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ నిర్వహించి బాలల సమస్యలు ప్రపంచం దృష్టి సారించే విధంగా చేసింది. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళు $1 బాలకార్మిక వ్యవస్థ రద్దుకు వినియోగిస్తే ఆ దేశానికి 7 రెట్లు ఆదాయం లభిస్తుంది. అదే చదువు కొరకు వినియోగిస్తే ఆ దేశానికి 50 రెట్లు ఆదాయం వస్తుంది అని తెలియజేసి ప్రతి దేశం కూడా ఆయా దేశాల చిన్నారులకు విద్యనందించాలని సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 168 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారని, వారిలో 60 మిలియన్ల మంది బడి ముఖం కూడా చూడని వారని, 210 మిలియన్ల మంది పెద్దలు పనులు దొరక్క నిరుద్యోగులుగా ఉన్నారని, పనులు లేని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకుండా ఆదాయం కోసం పనులకు పంపుతున్నారని, దీని కారణంగా వ్యాపారవేత్తలు పెద్దలకు 200 ఇచ్చే బదులు పిల్లలకు 20 రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉండి బాలకార్మికులను పెంచుతూ చట్టానికి విఘాతం కలిగిస్తున్నారని తెలియజేసింది. బాలలకు ఓటు హక్కు లేదు కనుక వారు నిర్లక్ష్యం చేయబడుతున్నారని కొందరు విద్యావంతులు రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి ముందుచూపును అందరూ గుర్తించాలి. బాలలను గులాబీ పువ్వుల వలె చూడాలని, వారు పూల వంటి సుకుమారులని అన్నారు. బాల్యం ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా కొనసాగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ముందుకెళితే దేశం ఆర్థికంగా సాంఘికంగా సువిక్షమవుతుంది. అందుకు చట్టాలు పటిష్టంగా అమలు కావాలి. అందుకు వ్యక్తులందరూ చిత్తశుద్ధితో సహకరించాలి.
1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు, ఈ అంశం గురించి శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: లలితగీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి.

0: ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇంకొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన జావేద్ అక్టర్ గీతం.

మీరు విన్న ఆ పాట గజని చిత్ర నుంచి జావేద్ అలీ, సోనూ నిగమ్, ప్రసూన్ జోషి, ఏఆర్ రెహమాన్ పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత ఆషికీ 2 చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు.

0: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు శ్రోతలు 0866 248 8812 అనే నంబర్కి నా ప్రశ్నలకి సమాధానాలు అలాగే మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. వాట్సప్ చేయాల్సిన నంబర్ మరొకసారి 0866 248 8812. ఓకే, ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ కావ్యం పేరేంటి? అంటే జ్ఞానపీఠ పురస్కారం లభించిన కావ్యం పేరు మీరు టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ నా మొదటి ప్రశ్న. తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. క్లుప్తంగా టైప్ చేసి పంపించండి, మనం ఈలోపు పాట విందాం.

ఓకే అండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించిందని చెప్పాను కదా, ఆ కావ్యం పేరేమిటి అనేది ఇవాళ మన మొదటి ప్రశ్న. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారండి, ఒక్కొక్కటిగా చదువుతాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు, రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువళ్ళం కవనగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్ శ్రీదేవి శైలజ రవళి రెడ్డి మహేష్ కరెక్ట్ సమాధానం పంపారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ అండి సమాధానం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవాంక కరెక్ట్ సమాధానం అండి. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య వాసు సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి రెండుచింతల రామ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. వీరు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు ఎల్ఐసి కాలనీ నుంచి హరినాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎంఎస్ కృష్ణ గణేష్ జ్యోతిర్మయి నెల్లూరు తామ్రా హైట్స్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్

నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ సమాధానం అండి మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ సమాధానం అండి చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ సమాధానం అండి. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసిగ్గయ్య ముంతా పెద్దన్న. కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ. వీరు సమాధానాన్ని అయితే పంపించలేదండి, జస్ట్ పేర్లు మటుకు పంపించారు, సమాధానాన్ని కూడా పంపించండి. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి జానకిరాజు. కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ పౌరం

కరెక్ట్ సమాధానం పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ, వీరు సమాధానాన్ని అయితే పంపించలేదండి, జస్ట్ పేర్లు మటుకు పంపించారు, సమాధానాన్ని కూడా పంపించండి. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే మంచిర్యాల నుంచి చంద్రమొగుడి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాతియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బొడ్డు ఓంకార్, గౌరీ, రామ్నగర్, వేటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా జాప భూపేశ్వర్, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారండి, తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానాన్ని. లత ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు ఎవరో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారండి, టెక్కలి శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988 జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించిన కావ్యం పేరేమిటి? అదండి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే టైప్ చేసి పంపించండి. ఇంకా సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుండుగొలను నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సునీత, మౌనిక, ప్రణవి కరెక్ట్ సమాధానం. ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమ, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ అండి సమాధానం. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం పంపారు. గమళ్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్, మోహిత్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, ఇంకా రాజశేఖర్, రవితేజ, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం.

వీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు కరెక్ట్ సమాధానం పంపారు. కర్ణాటక స్టేట్ నుంచి తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం అండి. నార్కట్టిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యా జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ, మంగళంపూర్ ప్రకాష్, కాదర్ బాషాబాయ్, ఇంకా సర్దార్ బాయ్ కిరాణా షాప్, నెల్లూరు సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కుమార్ గారు కోవూరు నుంచి పంపించారు. వీరు ఆన్సర్ అయితే టైప్ చేసి పంపించలేదండి, జస్ట్ పేరు వరకు టైప్ చేశారు. ఇంకా సుబ్రమణి గారు పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే కడప భాస్కర్ శర్మ, సురేష్ యాంటోనీ కడప నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ సమాధానం అండి. పెడద రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి. దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం. లలితా మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నాగమణి గారు ఒల్లూరు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ సైనిక్ ప్రీ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి మిత్ర బృందం అంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. జిఆర్ నగర్ గ్రామం నుంచి బండహల్లి బొమ్మయ్య, బీరయ్య, కాళయ్య కరెక్ట్ సమాధానం అండి. భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఓకేనండి, మీరు పంపించిన వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చదివానండి. అందరూ, ఆల్మోస్ట్ అందరూ దీనికి కరెక్ట్ సమాధానమే పంపించారండి. ఇంకా ఆన్సర్ తెలిసింది కదా, అయినా నేను చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఒక పద్య కావ్యానికి 1988వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పాను కదా, ఆ కావ్యం పేరేమిటంటే విశ్వంభర. ఈ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి లభించిందనమాట. ఓకేనండి, ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆ ప్రారంభించిన సంవత్సరం పేరు ఒక్కటే టైప్ చేసి పంపిస్తే చాలండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఓకే, ప్రశ్న విన్నారు కదా, ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. క్లుప్తంగా పాట విందాం ఈలోపు.

ఓకే అండి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని మన రెండో ప్రశ్న అడిగానండి. అది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను, నేను ఒక్కొక్కటిగా చదువుతాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుదాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నార్కటిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇందాకటి దానికి కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి శ్రీజ, తేజ, దీక్షిత, పావని, కార్తీక్, కమల్, మోహిత్, దార్విక్, మోక్షిత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే వరగంటి బదరి, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లలితా మల్లిక్కర్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, భాస్కర్ శర్మ, శ్రీధర్, సుధీర్ కరెక్ట్ సమాధానం అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపించారు. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు గారు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు గారు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

అలాగే భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా భారతీ కిషోర్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం, మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. కడన ఇంకా కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రహ్మణి గారు కరెక్ట్ సమాధానం. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దస్తగిరి సంజయ్, యాస్మిన్, సాథియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోదా జానకిరాజు కరెక్ట్ సమాధానం. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కరెక్ట్ సమాధానం అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చింతాడ కృష్ణారావు టెక్కలి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. అలాగే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మల్లికార్జున అభిరావు కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా లతగారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మీరు ఓన్లీ డేట్ మాత్రమే పంపించారండి, అది సంవత్సరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అనేది పంపించాలి మధుసూదన్ రెడ్డి గారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం. గుండుగొలను కొనకళ్ళ రమేష్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఆళ్ళగడ్డపాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ సిగ్గయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పెట్టి మళ్ళీ చేశారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం. పెడ రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ కరెక్ట్ సమాధానం అండి. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి మీది రాంగ్ సమాధానం అండి పంపించారు. కానీ మహమ్మద్ ఇనాయతుల్లా

అర్షదుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి పంపించారు, కరెక్ట్ సమాధాన్ని. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ సమాధానం పంపారు. వీరు అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ సమాధానం అండి మీది. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, కరెక్ట్ సమాధానం అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, కరెక్ట్ సమాధానం అండి. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, ఇహ్మాద్ మహమ్మద్ రఫీ భాయ్, ఇంకా మంగళం, పూరి ప్రకాష్, కాదర్ బాషా, ఇంకా వారి మిత్ర బృందం, వీరంతా కూడా నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్ లంక, అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప, కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచెం రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి రాంగ్ సమాధానం అండి. ఇంకా అలాగే గౌడికే చెన్నప్ప నాగరాజు, అజిపూర్ గ్రామం, హన్నూర్ తాలూకు నుంచి పంపించారు. వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగర్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసీనగర్, సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ సమాధానం అండి. మీరు రెండు పెట్టారు, రెండు సంవత్సరాల పేర్లు పెట్టారండి. ఇంకా ఎం రావు గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం అండి. ఓకే, మీరు పంపిన సమాధానాలు అందరివి కూడా నేను చదవడం జరిగిందండి. దీనికి ఆన్సర్స్ నేను చెప్పేస్తున్నాను. వీరు ఇంకెవరో పంపించారు. చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య ఇనమడుగు, చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, దీనికి జవాబు నేను చెప్పేసి మళ్ళీ మనం మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడిగాను కదండి, అది 2002 సంవత్సరం. 2002 సంవత్సరంలో జూన్ 12వ తేదీ, అంటే ఇలాంటి రోజు, ఈ రోజున 2002 సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ చేసిందండి ఐక్యరాజ్య సమితి. ఓకే, సంవత్సరం పేరు గుర్తుంది కదా, 2002. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ మూడో ప్రశ్న ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, అది శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది. ప్రశ్న జాగ్రత్తగా వినండి. శరీరంలో కాలేయము, మనకి కాలేయం ఉంటుంది కదా శరీరంలో, అది దేని వల్ల తొందరగా చెడిపోతుంది, ఏ పదార్థం వల్ల తొందరగా చెడిపోతుంది? ఆన్సర్స్ తెలిసినట్లయితే 0866248881 అనే నెంబర్కి టైప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

ఓకే అండి. శరీరంలో కాలేయం దేనివల్ల తొందరగా చెడిపోతుంది అనేది మన మూడో ప్రశ్న అండి. దానికి నెల్లూరు నుంచి శేషాద్రి గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హర్రాజపురం నుంచి పంపించారు. కరెక్ట్గా అది మనం దురలవాట్ల వల్లే మనకి ఎక్కువగా చెడిపోవటం జరుగుతుంది కదండి. ఆ దురలవాట్లలో ఒకటి ఉన్నది మీరు టైప్ చేసి పంపించండి. ఇంకా అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా రమేష్

గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం కొంతవరకు కరెక్టేనండి, మీరు కరెక్ట్గా టైప్ చేసి పంపించండి ఒకటే ముక్కలో. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం అండి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ నుంచి అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నార్కటిపల్లెం మండలం నెమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ సమాధానం అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత కరెక్ట్ సమాధానం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశం, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం అండి. ఎస్వీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లోకే రాజ్, పవన్, మంధని పెద్దపల్లి జిల్లా నుంచి పంపించారు. తెలంగాణ నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామమూర్తి గారు ఒడకడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింత లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ కరెక్ట్ సమాధానం అండి. కొంతవరకు కరెక్ట్, మీరు ఇంకా దురలవాట్లు వల్ల కూడా అని చెప్పి చెప్పాను కదా, ఆ దురలవాట్లు ఏమిటో అనేది మీరు టైప్ చేసి పంపించగలుగుతారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. అలాగే సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి నుంచి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే టైలర్ శంకర్ ఖమ్మం నుంచి పంపించారండి, వీరు రాంగ్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మావతి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నేపాలెం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి కరెక్ట్ సమాధానం అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మల్లికార్జున, అభిరావ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అనారోగ్యకరమైన అలవాట్లు వీరంతా కూడా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామ్మూర్తి, కుంచువన్పేట నుంచి కరెక్ట్ సమాధానం.

Tanım. రేవతి రాజశేఖర్ వడియంపేట నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, వీణ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. అలాగే ఇంకా గుండుగోల నుంచి కొనకళ్ళ రామేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, ఆది, పండు కరెక్ట్ సమాధానం. నెల్లూరు నుంచి సమీన కరెక్ట్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ సమాధానం. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రాంగ్ సమాధానం అండి. మీది పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, నగరం మండలం, బాపట్ల జిల్లా కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాంగ్ సమాధానం. దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కేశవరావు అత్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం. రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. మీరు కొంతవరకు కరెక్ట్ అండి, కానీ పూర్తిగా కరెక్ట్ సమాధానం అయితే కాదు మీది. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఇంకా వీరెవరండి, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ, ఇంకా వారి మిత్ర బృందం నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, చెన్నూరు నుంచి కృష్ణవేణి వీరు మళ్ళీ పంపించారండి, కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, మీరు పంపిన అన్ని సమాధానాలు నేను చదివాను. శరీరంలో కాలేయం దేని వల్ల తొందరగా చెడిపోతుంది అని అంటే రకరకాల కారణాలు చెప్పారండి. దీంట్లో ఒక కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మన కాలేయం అనేది దెబ్బతింటుంది, అది అందరికీ తెలిసిన విషయమేను. ఓకే, మన మూడు ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక పాట విందామండి.

ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా అన్నయ్య చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట

0: అందంగా లేనా? అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు.
1: గోదావరి చిత్రానికి సునీత బృందం ఆలపించిన వేటూరి గీతం.

0: చిత్రతరంగిణి కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమముల

0: నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైడింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో వాసంతి ఒకరు. ఈరోజు వాసంతి మనతో ఉన్నారు. హాయ్ వాసంతి, వెల్కమ్ టు యువవాణి.
1: హాయ్, థ్యాంక్ యూ.
0: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్, అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో వాసంతి, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్జేషన్.
1: ఓకే.
0: ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
1: యా, తప్పకుండా. నిజం చెప్పాలంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను ఇంట్రోవర్ట్ కాబట్టి మైక్ ముందు మాట్లాడతానా అని ముందు భయం వేసింది, కానీ విన్నరని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ నాన్న మా పిల్ల ఆకాశవాణిలో మాట్లాడుతుందా అని చాలా ప్రౌడ్ఫుల్గా అయ్యారు. ఫ్రెండ్స్ అందరూ వాసంతి నువ్వు కొట్టేసావని ఎంకరేజ్ చేశారు. ఇది నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్.
0: రియల్లీ అమేజింగ్ వాసంతి. సో ఈ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్సే రాసావు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా నువ్వే విషయాలను తెలుసుకున్నావు, అలాగే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
1: యా, ఎస్సే రైటింగ్ రాసేటప్పుడు ఆకాశవాణి 1936లో ప్రారంభమైంది. 19 ఏళ్లుగా ప్రజలకు న్యూస్, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని తెలుసుకున్నాను. ముఖ్యంగా విలేజ్ ఏరియాస్లో ఉన్న ఇప్పటికీ కూడా రేడియో చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఈ కాంపిటీషన్ గురించి మా కాలేజ్ నోటీస్ బోర్డులో తెలిసింది. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి టాపిక్ చూసి నాకు రేడియో అంటే ఇష్టం కాబట్టి ట్రై చేశాను.
0: వాసంతి, ప్రస్తుతం నువ్వు ఏం చదువుకుంటున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
1: నేను ప్రజెంట్ డిగ్రీ 3rd ఇయర్ చదువుకుంటున్నా. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అన్నమాట.
0: అవునా వాసంతి, బ్యాంకింగ్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నా డబ్బు నా భవిష్యత్తు అనే టాపిక్ గురించి మాట్లాడితే బ్యాంకింగ్ స్టూడెంట్గా నువ్వేం చెప్తావు? లైక్ సేవింగ్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ యూసేజ్ వంటి విషయాలపై నీకు మంచి అవగాహన ఉంటుంది కదా. సో ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్, యూపీఐ స్కామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండటం ఎంత ఇంపార్టెంట్, ఈ విషయాల గురించి మన లిసనర్స్ కోసం నీ మాటల్లో కొంచెం వివరించగలవా?
1: యా, తప్పకుండా. బ్యాంకింగ్ స్టూడెంట్గా నేను ఒకటి చెప్తాను, సేవింగ్ చిన్నదైనా స్టార్ట్ చేయాలి. నెలకి 500 ఆర్డి పెడితే ఇయర్ ఎండింగ్కి 6000+ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అన్నమాట. యూపీఐ, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ మన పిన్స్ అడగరన్నమాట. ఫ్రాడ్ కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలి. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే మన ఇన్కమ్లో 20% సేవ్ చేయడం. అది ఫ్యూచర్ సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్. అండ్ నా డబ్బు

0: నా భవిష్యత్ అనే టాపిక్ గురించి చెప్పాలంటే మనీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా యూత్ చిన్న వయసు నుంచే సేవింగ్స్ అలవాటు చేసుకోవాలి. మనకు వచ్చే ఇన్కమ్లో కొంత మొత్తాన్ని ఫ్యూచర్ నీడ్స్ కోసం సేవ్ చేయడం మంచిది. అలాగే ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంటు. మన అవసరాలు గోల్స్కి అనుగుణంగా ఖర్చులు చేసుకుంటూ కొంత డబ్బును సేవింగ్స్ కోసం కేటాయించాలి. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా ఈజీ, కన్వీనియంట్గా ఉన్నప్పటికీ ఆన్లైన్ ఫ్రాడ్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ, పిన్, పాస్వర్డ్స్ లాంటివి పర్సనల్ డీటెయిల్స్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు. అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేయడం, ఫేక్ కాల్స్ను నమ్మడం కూడా చేయకూడదు. యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు రిసీవర్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ను కంప్లీట్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్కి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉపయోగించడం కూడా చాలా ఇంపార్టెంట్. నా ఒపీనియన్ ప్రకారం సేవింగ్ హ్యాబిట్, ఫినాన్షియల్ ప్లానింగ్, డిజిటల్ సేఫ్టీ ఈ మూడు విషయాలపై ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. మన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం కోసం సరైన విధంగా ఉపయోగించుకోవడం కూడా ఒక మంచి స్కిల్ అని నేను భావిస్తున్నాను.
1: బా చెప్పావు వాసంతి. చాలామందికి దీని మీద అంతగా అవగాహన ఉండదు, బట్ నీ మాటల వల్ల అందరికీ ఒక అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నా. సరే, మరి చదువుతో పాటు ఫ్రీ టైంలో నువ్వేం చేస్తూ ఉంటావు? నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
0: ఫ్రీ టైంలో నాకు బుక్స్ చదవడం, సాంగ్స్ కూడా వింటాను. ముఖ్యంగా మోటివేషన్ సాంగ్స్ వింటూ ఉంటాను.
1: గుడ్ వాసంతి, నీ ప్యాషన్ గురించి అలాగే నీ రోల్ మోడల్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటావా? మెయిన్లీ వాళ్ళలో నీకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా చెప్పు.
0: మై ప్యాషన్ ఇస్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ షేరింగ్ నాలెడ్జ్. మై రోల్ మోడల్ మా నాన్న. ఆయనలో నాకు నచ్చిన క్వాలిటీ ఎంత కష్టం వచ్చినా ఒక చిన్న స్మైల్తో ఫేస్ చేయడం, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
1: అండ్ నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటారా?
0: చిన్నప్పుడు ఎప్పుడో రేడియో వినేదాన్ని, బట్ నాకు ఇప్పుడు దాని మీద అంత అవగాహన లేదు.
1: ఓకే వాసంతి, ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? అలాగే రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టూడియో అట్మాస్ఫియర్ చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది?
0: మైక్ ముందు కూర్చున్నప్పుడు చాలా నర్వస్గా ఉంది, కానీ స్టూడియో అట్మాస్ఫియర్ చూసి టెక్నీషియన్స్ అంతా ఎంకరేజ్ చేసి మాట్లాడించాక చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్.
1: ఈ డిజిటల్ జనరేషన్లో యూత్కి రేడియో ఇంపార్టెన్స్ గురించి నీ మాటల్లో చెప్పగలవా? అంటే యూత్ స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు?
0: మొబైల్స్ ఉన్నా సరే ఇప్పటికీ రేడియో ఇంపార్టెన్స్ ఇంకా తగ్గలేదు. నెట్వర్క్ లేకపోయినా రేడియో వస్తుంది. విలేజెస్లో ట్రావెల్స్ చేసేటప్పుడు రేడియో ఒక బెస్ట్ ఆప్షన్. యూత్ స్టడీస్తో పాటు కాంపిటీషన్స్, కో కల్చర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాన్ఫిడెన్స్ను పెంచుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇంప్రూవ్ అవుతాయి.
1: ఎస్ రైట్ వాసంతి. సరే, నువ్వు డిగ్రీలో బ్యాంకింగ్ స్పెషలైజేషన్ చూస్ చేసుకున్నావు కదా, మరి బ్యాంకింగ్ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్లకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏ టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ చేయాలి? ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు నీ తరపున ఏమైనా టిప్స్ లేదా సజెషన్ ఇవ్వాలనుకుంటే మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
0: యా, ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే యూత్కు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ వంటి ఆర్గనైజేషన్స్ ద్వారా వివిధ బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. నార్మల్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఎగ్జామ్స్కి మినిమం ఇయర్స్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఇయర్స్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే కేటగిరీ, పోస్ట్ను బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ చాలా ఎగ్జామ్స్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు అటెంప్ట్స్ చేయవచ్చు. ఏజ్ లిమిట్లో ఉన్నంత వరకు క్యాండిడేట్స్ మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ముఖ్యంగా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వంటి సబ్జెక్ట్స్పై ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే డైలీ న్యూస్ పేపర్స్ చదవడం, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ విషయంలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకేసారి ఎక్కువ

0: చదవడం కంటే ప్రతిరోజు కొంత సమయం రెగ్యులర్గా చదవడం బెటర్. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని నిరాశపడకూడదు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ జర్నీలో ఒక పార్ట్ మాత్రమే. ఒక అటెంప్ట్లో సక్సెస్ రాకపోయినా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఫోకస్గా ముందుకు వెళుతూ ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు మన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. పర్సనల్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో చలో చలో సాంగ్ విన్నప్పుడు నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. ఆ సాంగ్లో ప్రతి లైన్ కూడా మనకు ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది. మన గోల్స్ను పెట్టుకొని ముందుకు సాగుతూ పాజిటివ్ మైండ్ సెట్తో డెడికేషన్తో ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తామనే కాన్ఫిడెన్స్ ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను భావిస్తున్నాను.
1: వెల్ సెడ్ వాసంతి, నువ్వు చెప్పిన విషయాలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అలాగే నువ్వు చెప్పినట్లుగా సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోని చల్ చలో సాంగ్ మరి మా లిజనర్స్ కోసం 1 or 2 లైన్స్ పాడగలవా?
0: చల్ చల్

సో స్వీట్ వాసంతి, మరి ఇంకెందుకు ఆలస్యం? సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో దీక్షిత్, సంతోష్, రీటా పాడిన పాటను విందాం.

0: సరే వాసంతి, ఇప్పుడు కొన్ని ఫన్నీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను. చూద్దాం నువ్వెంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తావో. రెడీనా?
1: యా రెడీ.
0: నువ్వు ఒక రేస్లో పరిగెడుతున్నావనుకో, నీ ముందు సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని నువ్వు ఓవర్టేక్ చేశావు. ఇప్పుడు నువ్వే పొజిషన్లో ఉన్నావు
1: సెకండ్ ప్లేస్లో.
0: సెకండ్ ప్లేస్ అని ఎలా చెప్పగలవు?
1: ఎందుకంటే నేను సెకండ్ ప్లేస్లో ఉన్న అతన్ని క్రాస్ చేశాను కాబట్టి నేను సెకండ్ ప్లేస్లోనే ఉంటాను.
0: గుడ్ ఆన్సర్ వాసంతి. ఓకే, ఒక చెట్టు మీద 10 బర్డ్స్ ఉన్నాయి. ఒక హంటర్ వచ్చి ఒక బర్డ్ని షూట్ చేస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు మీద ఎన్ని బర్డ్స్ ఉంటాయి?
1: 0 బర్డ్స్ ఉంటాయి.
0: 0నా? ఎలా ఉంటాయి? కాల్చింది ఒక బర్డ్నే కదా.
1: బట్ కాల్చడం వల్ల సౌండ్కి అన్నీ ఎగిరిపోతాయి కదా.
0: అమేజింగ్ వాసంతి, అంటే నీ ఇమాజినేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయన్నమాట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. దేనికి చాలా కీస్ ఉంటాయి కానీ ఒక్క లాక్ కూడా ఓపెన్ కాదు, ఏంటది?
1: పియానో.
0: పియానోనా? ఎలా పియానో?
1: పియానోలో చాలా కీస్ ఉంటే కానీ అవి ప్లే చేయడానికే తప్ప ఓపెన్ చేయడానికి ఉండదు.
0: గుడ్ ఆన్సర్. ఫన్ క్వశ్చన్స్ని కూడా చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేసావు. సరే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ ద సెంటెన్స్ రౌండ్ ఆడదాం, ఓకేనా?
1: ఓకే.
0: నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను, వెంటనే నీ మైండ్లో వచ్చిన వర్డ్ లేదా ఆన్సర్ చెప్పాలి. రెడీనా మరి?
1: రెడీ.
0: కాలేజ్ ఈజ్
1: లెర్నింగ్.
0: యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్
1: అడాప్టబిలిటీ.
0: ఓకే. ఎగ్జామ్స్ ఆర్
1: స్కేరింగ్.
0: ఫ్రెండ్షిప్ మీన్స్
1: సపోర్ట్.
0: ఎస్, మంచి ఆన్సర్స్ చెప్పావు వాసంతి. స్పాంటేనియస్గా కాన్ఫిడెంట్గా రెస్పాండ్ అయ్యావు. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అచీవ్మెంట్స్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కదా. మరి ఈ 12 ఇయర్స్లో సాధించిన అచీవ్మెంట్స్లో నీకు నచ్చిన ఒక విషయం గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
1: పిఎం జన్ధన్ యోజన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ స్కీమ్ను 2014లో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావడం. ఇంతకుముందు చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉండేవారు. దీంతో గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ వాళ్లకు నేరుగా చేరేవి కాదు. పిఎం జన్ధన్ యోజన వల్ల చాలా మంది మొదటిసారిగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం పొందారు. ఈ స్కీమ్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండానే అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటి బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే సబ్సిడీస్, స్కాలర్షిప్స్, పెన్షన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ లాంటివి డైరెక్ట్గా అకౌంట్లోకి చేరే విధంగా ఈ స్కీమ్ ఉపయోగించబడింది. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ పెరుగుతున్న ఈ రోజుల్లో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ చేరువు కావడంలో పిఎం యోజన ముఖ్యమైన పాత్ర పోషించిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా విమెన్, రూరల్ ఫ్యామిలీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక బ్యాంకింగ్ స్టూడెంట్.

0: గా అనిపించింది ఏమిటంటే, సేవింగ్స్ హ్యాబిట్, ఫినాన్షియల్ అవేర్నెస్ పెరగడానికి కూడా ఈ స్కీమ్ ఒక మంచి ప్లాట్ఫామ్లా పనిచేస్తుంది. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉపయోగిస్తున్న సమయంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ స్కీమ్ ద్వారా చాలామందికి అర్థమయ్యింది. అందుకని నాకు పిఎం జన్ధన్ యోజన అనేది గత కొన్ని సంవత్సరాలలో ప్రజల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది.
1: పిఎం జన్ధన్ యోజన గురించి సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశావు, నిజంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసంతి, ఈరోజు నీ జర్నీ, ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి ఫ్యూచర్లో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు జాను మూవీ నుంచి గోవింద్ వసంత సంగీతంలో ప్రదీప్ కుమార్ పాడిన పాట మీకోసం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరం.

0: చేపట్టామని అన్నారు. రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేమిచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటా వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి, పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ

0: ఉద్యమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్రనిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహ నవదేహల్యాం శ్రీ అమర్నాథయాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః క్రయణం ప్రతిబంధితం. సంయుక్తరాష్ట్రసంఘః ఓమానదేశస్య తటే తైలనౌకాస్థానాం భారతీయనావికానాముపరి కృతాక్రమణానాం నిందాం అకరోత్. భారతీయస్య దిగ్గజలక్ష్యభేదనస్పర్ధాయాః క్రీడకస్య ప్రశిక్షకస్య చ జసపాల్ రాణా ఇత్యస్య 49వ వయసి మృత్యుః అభవత్. అపి చ అస్మిన్ వర్షే ఫీఫా విశ్వకప్ క్రీడాయాం టోరంటో నగరే గ్రూప్ బి క్రీడాయాం కెనడాదేశః బోస్నియా హర్జెగోవినా దేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ విత్తీయ సమావేశే ఉద్యమశీలతా ఇత్యతః ఆరభ్య శిక్షా స్వాస్థ్యసేవా స్వచ్ఛతా గృహనిర్మాణ క్రీడా విజ్ఞానం ప్రశాసనంచ యావత్ వివిధేషు క్షేత్రేషు మహిళాః ప్రముఖాం భూమికాం నిర్వహంత్యః సంతి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ అవదత్ యత్ డ్రోన తంత్రజ్ఞానమిత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు మహిళానాం వర్ధమాన సహభాగిత్వేన అవసరస్య నూతనాః మార్గాః ఉద్ఘాట్యంతే. సంపూర్ణే దేశే చ వికాస పరిదృశ్యం పరివర్తతే. తత్పూర్వం ఏకస్మిన్ కార్యక్రమే భాషమాణః ప్రధానమంత్రీ అవదత్ యత్ గత ద్వాదశ వర్షేషు ఎన్డీఏ ఇత్యస్య సర్వకారః మహిళానాం నేతృత్వే వికాసకార్యం అకరోత్. ఏతచ్చ అన్యేషు క్షేత్రేష్వపి దృశ్యతే.
2: आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा.
3: हमारी सरकार ने महिलाओं के लिए सारे रास्ते खोल दिए.
2: हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया. हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया.
3: दशकों से हमारी बहनों के पास हुनर भी था मेहनत भी थी लेकिन उन्हें पूंजी और अवसर नहीं मिलते. 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का जो संकल्प किया था वो पूरा हो चुका है.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏతదపి అవదత్ యత్ సర్వకారః యాః మహిళాః ఆర్థికరూపేణ స్వతంత్రాః భవితుం దీర్ఘకాలం యావత్ ప్రయతంత్యః ఆసన్ తాః స్వసహాయతా సమూహాన్ సక్రియతయా సమర్థయంతీతి. ప్రధానమంత్రి ఇతోపి అధోరేఖితవాన్ యత్ సర్వకారస్య ప్రయత్నాః మర్యాదాయాం అవసరేషు సశక్తీకరణే చ నిహితాః సంతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ మాసస్య 14వ దినాంకే ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం గమిష్యతి. తదైవ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః ద్వయోః రాష్ట్రయోః యూరోపీయ యాత్రాయాః ప్రథమః చరణః భవిష్యతి. అస్మిన్ వర్షే ఫర్వరి మాసే ద్వయోః రాష్ట్రయోః సంబంధః విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ రూపేణ వర్ధితస్యానంతరం రాష్ట్రపతినా ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఇత్యనేన సహ ఏతత్ తస్య ప్రథమం ద్వైపాక్షికం శిఖర సమ్మేళనం భవిష్యతి. అతః అస్యాః యాత్రాయాః విశేషం మహత్వం వర్తతే. ఏవియన్ నగరే G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ఫ్రాన్స్ దేశం

0: उद्योगमुद्दिश्य पेट्रोल पंप इत्येतेभ्यः पेट्रोल डीजल इत्येतयोः क्रयणं प्रतिबंधितम्। संयुक्त राष्ट्र संघः ओमान देशस्य तटे तैल नौकास्थानां भारतीय नाविकानां उपरि कृताक्रमणानां निन्दाम् अकरोत्। भारतीयस्य दिग्गज लक्ष्य भेदन स्पर्धायाः क्रीडकस्य प्रशिक्षकस्य च जसपाल राणा इत्यस्य 49वें वयसि मृत्युः अभवत्। अपि च अस्मिन् वर्षे फीफा विश्वकप क्रीडायां टोरंटो नगरे ग्रुप बी क्रीडायां कैनडा देशः बोस्निया हर्जेगोविना देशेन सह क्रीडति इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम केंद्रम प्रसार विशेषाल विंटारु। ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో వివిధ వయసులలో వచ్చే కంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ బి అనుష గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా పశువుల పోషణలో పచ్చి మేత దాన ఆవశ్యకత ఈ అంశం గురించి మార్కాపురం పశు వైద్యులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించిన కొన్ని విషయాలు వింటారు. 8:15 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

రాత్రి 8:40కు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలకు కొన్ని పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 జానపద రంజని కార్యక్రమంలో రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం మరియు సమర్పణ శ్రీ రేక్నార్ కోటిలింగం బృందం చివరి భాగం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 10:30 ఆపద మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:05 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయే కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షమ అంశం గురించి శ్రీ సాయి విశ్వచైతన్య గురూజీ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో పోషక ధాతు లోపాలు సవరణ గురించిన విషయాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో ఒంగోలు జాతి గీత లక్షణాల గురించి డాక్టర్ జీవి నారాయణ గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ దైవభక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచారం లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో రెంట్ కంట్రోల్ యా

0: గురించి అడ్వొకేట్ శ్రీమతి నళిని గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు వినండి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో వివిధ వయస్సులలో వచ్చే కంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి అనూష గారితో పరిచయం వింటారు.
2: సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు పెద్దలు. నిజమే, జ్ఞానేంద్రియాలన్నిటిలో కల్లా అత్యంత ముఖ్యమైన జ్ఞానేంద్రియం కన్ను. కంటి చూపు లేకపోతే జీవితమంతా అంధకారబంధమే అవుతుంది. మనిషి వయసు పెరిగే కొద్దీ దృష్టి దోషాలు సంభవిస్తూనే ఉంటాయి. 45 సంవత్సరాలు వచ్చింది మొదలు 65 సంవత్సరాల వరకు కొందరికి దూరదృష్టి సరిగా లేకపోతే మరికొందరికి దగ్గర దృష్టి సరిగా ఉండదు. ఇది వయసురీత్యా వచ్చే దృష్టిలోపం. దీనిని నివారించుకోవచ్చు. అయితే పౌష్టికాహారం లోపం కారణంగా కొంతమందికి చిన్న వయసు నుంచే దృష్టిలోపం వస్తుంది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో అత్యధికంగా మనం చూడొచ్చు. బోర్డు మీద బడిపంతులు రాసే అక్షరాలు మసకగా కనిపించటం, అలాగే తలనొప్పి కూడా రావటం, ఇటు చిన్న వయసులోనూ అటు పెద్ద వయసులోనూ ముందు చూపు లేకపోతే ఆశాంతం కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో వయసురీత్యా ఎలాంటి కంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు మన స్టూడియోలో ప్రముఖ నేత్ర వైద్యురాలు డాక్టర్ బి అనుష గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు విపులంగా వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ అనుష గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు నేత్ర వైద్య రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి వయసురీత్యా ఎలాంటి కంటి జబ్బులు సంభవిస్తాయి, వాటి నివారణ మార్గాలు మా శ్రోతలకు తెలియజేస్తారా? అసలు ఏ విటమిన్ లోపం వల్ల కంటి చూపు తగ్గుతుంది?
3: మనకి కంటికి విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మెయిన్గా మనకి విటమిన్ ఏ అనేది మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ అంటారు, అంటే రోగ నిరోధక శక్తి, వాటికి చాలా ముఖ్యమైనది విటమిన్ ఏ. అది లోపిస్తే మనకి పిల్లలకి తరచుగా కోల్డ్, కాఫ్, జ్వరాలు రావడం ఇవన్నీ వస్తాయి. సో మన బాడీకి మెయిన్గా విటమిన్ ఏ అనేది అవసరం. నెక్స్ట్ మన కంటికి కూడా అది చాలా అవసరం. మన కంటిలో 2 భాగాల్లో విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ మన కంటి నరంలో రిసెప్టార్స్ అని కొన్ని ఉంటాయి. రిసెప్టార్స్ అంటే ఇప్పుడు మనం ఒక చేతిలో మనం ఒక పెన్ను పట్టుకున్నాం అనుకోండి, దాని మీద పడే మన సూర్యకిరణాలు వచ్చి మన కంటిలోకి వెళ్ళి రిసెప్టార్స్ మీద పడతాయి. ఆ రిసెప్టార్స్ అనేవి అవి మన మెదడుకి అందిస్తుంది. మెదడు ఇప్పుడు అది అనలైజ్ చేసి ఓకే ఇది పెన్ను, ఇది ఈ కలర్లో ఉంది, ఇది ఇంత దూరంలో ఉంది, అది మూవ్ అవుతుందా, స్టాటిక్గా అక్కడే ఉందా అనేవి అవన్నీ అనలైజ్ చేసి చెప్తుంది. సో మన కంటికి వచ్చి ఈ రిసెప్టార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రిసెప్టార్స్ మనకి 2 ఉంటాయి, రాడ్స్ అని కోన్స్ అని. ఈ రాడ్స్ అనేవి మనకి చీకటిగా ఉన్నప్పుడు అంటే రాత్రుళ్ళు, లేదు అంటే ఏదన్నా డిమ్ లైట్లో కానీ చాలా యూస్ఫుల్ అన్నమాట, చాలా ముఖ్యమైనవి. కోన్స్ అనేవి మాత్రం మనకి పగటి పూట ఫుల్ లైట్లో ఉన్నప్పుడు అండ్ కలర్ విజన్కి చాలా ఇంపార్టెంట్. అయితే విటమిన్ ఏ అనేది ఈ రాడ్స్ ఫంక్షన్కి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్ ఏ గనక లోపం అంటే డెఫిషియన్సీ గనక వస్తే ఈ రాడ్స్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఎక్కువగా రేచీకటి అనేది వస్తుంది. వీళ్ళకేంటంటే

0: చీకటి రూమ్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక 2-5 సెకండ్లు 10 సెకండ్లు చీకటి రూమ్లోకి వెళ్ళినా అవి ఇక్కడ ఉన్నాయి ఇది ఇది అని కొంచెమన్నా తెలుస్తుంది. కానీ ఈ రే చీకటి ఉన్న వాళ్ళకి అసలు ఏమీ కనిపించవు. చీకటి రూమే కాదు, డిమ్ లైట్ అంటే కొంచెం నైట్ బెడ్ లైట్ వేసుకుంటాం దాంట్లో మనకి నార్మల్ వాళ్ళలో కనిపిస్తాయి, కానీ రే చీకటి ఉన్న వాళ్ళకి అసలు అవి కూడా ఏమీ కనిపించవు. సో దీనికి మెయిన్గా విటమిన్ ఏ అనేది అవసరం. నెక్స్ట్ ఏంటంటే మన కంట్లో ఉండే తెల్లగుడ్డుకి నల్లగుడ్డుకి కూడా విటమిన్ ఏ అనేది అవసరం అన్నమాట. దీని లోపం అంటే విటమిన్ ఏ లోపం కనుక ఉంటే మనకి కంట్లో నీరు అనేది ఉంటాయి కదా కన్నీరు, అవి తగ్గిపోయి కంట్లో తేమ అంటారు కదా ఆ శాతం తగ్గిపోయి కళ్ళు పొడిబారిపోతాయి. సో దానివల్ల ఏంటంటే కంటి తెల్లగుడ్డు పైన మనకి ఏమన్నా మచ్చల్లాగా రావడం లేకపోతే నల్లగుడ్డు మీద కూడా మచ్చలుగా రావడం ఇవన్నీ వస్తాయి. వీటిని బైటాట్ స్పాట్స్ అంటారు. ఈ ఎక్కువ విటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే లోపంలో మనం చూడవచ్చు.
1: ఓకేనండి, మరి చిన్నపిల్లల్లో కంటి సమస్యల పెరుగుదలకు కారణాలు ఏమిటంటారు?
0: ముఖ్యమైన కారణం ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, స్క్రీన్స్. అంటే స్క్రీన్ అంటే ఏదైనా అవ్వచ్చు, మనం టీవీ కానీ ల్యాప్టాప్ ఫోన్ ట్యాబ్ కానీ ఏదైనా. ఇప్పుడు ఏంటంటే ఇది పోస్ట్ కరోనా ప్రీ కరోనాగా మారిపోయింది. ప్రీ కరోనా అంటే కరోనా రాకముందు పిల్లలందరూ బయట ఆడుకోవడం అవన్నీ బాగానే చేసేవాళ్ళు. కానీ ఈ కరోనా టైంలో లాక్డౌన్ వల్ల ఈ ఆన్లైన్ క్లాసులు ఎక్కువైపోయి సో ఏంటంటే మనం ఇంతకుముందు 1-2 గంటలు అట్లా టీవీ చూసేవాళ్ళు అంటే స్క్రీన్ ఏదైనా కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసులకి ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఆన్లైన్ క్లాసుల వల్ల రోజుకి 10-11 గంటలు చూస్తున్నారు. దానివల్ల కంటికి మెయిన్గా ప్రాబ్లం అన్నమాట. తర్వాత ఇప్పుడు తర్వాత వాళ్ళు పిల్లలకి వదిలేసి అది ఆటలు అంటే బయటికి వెళ్ళలేరు, సో ఇంట్లోనే కూర్చొని ఆడుకోవాలి. కొంచెం సేపు ఏయో కొన్ని చెస్ అని అవన్నీ ఆడతారు, బట్ తర్వాత మళ్ళీ వీడియో గేమ్స్ అని ఇవన్నీ ఫోన్లో వీడియోలు చూడడము ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఆ పిల్లలు ఏంటంటే మెయిన్గా ఎడిక్ట్ అయిపోయారు స్క్రీన్కి. సో అది ఒకటి మెయిన్ కారణం అన్నమాట. ఇంతకుముందు ఏంటి అసలు పూర్వంలో చిన్నపిల్లలు ఏమన్నా మారం చేస్తే కథలు చెప్పో లేకపోతే వాళ్ళకి నచ్చిన ఏమన్నా తిండి పదార్థాలు కొనిపెట్టో బొమ్మలు ఇచ్చో అట్లా సముదాయించేవాళ్ళు. కానీ ఈ బిజీ లైఫ్లో పిల్లలకు అంత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకని పిల్లలు ఏమన్నా మారం చేస్తే వెంటనే ఒక మొబైల్ అనేది వాళ్ళ చేతిలో పెట్టేసి వదిలేస్తున్నారు. ఇది స్టార్టింగ్లో మనకి ఏంటి సర్లే వాళ్ళు ఊరుకుంటున్నారు మనం మన పని చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత పోను వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అసలు మనం ఫోన్ చేతిలోంచి తీసేసుకుంటే ఏడవడం అట్లాగా స్టార్ట్ అయిపోతున్నారు. కొంతమంది అంటే కొంచెం వయసు వస్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ మరీ చిన్నపిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఏం అంటే ఫోన్ లాగేసుకుంటే అసలు ఏం చేస్తారు అనేది మనం ఊహించలేము. ఇంకా ఏడవటము, కింద నేలకేసి కొట్టుకోవడము ఇట్లాంటివన్నీ చేసేస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే మనం దగ్గరగా ఉన్న వస్తువులు ఇంతసేపు చూడడం వల్ల మన కళ్ళు అనేవి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి మనకి కంటి చూపు లోపాలు అనేవి ఫాస్ట్గా చిన్నపిల్లల్లో వచ్చేస్తున్నాయి. లేదంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్గా సైట్ అనేది పెరిగిపోతుంది. ఇది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఆడే సమయం తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటి అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడుకున్నంత వరకు వాళ్ళ కళ్ళు అనేవి స్ట్రెయిన్ లేకుండా ఫ్రీగా ఉంటాయి. అండ్ అవుట్డోర్ గేమ్స్కి పంపించడం వల్ల కూడా వాళ్ళకి కళ్ళకే కాకుండా బిహేవియర్ వాళ్ళ అంటే వేరే పిల్లలతో ఎట్లాగ కలుస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఎక్కువ చాక్లెట్ ఇస్తే షేరింగ్ ఎట్లా ఉంది అవన్నీ వాళ్ళకి స్కిల్స్ అనేవి పెరుగుతాయి. కమ్యూనికేషన్ ఎప్పుడైనా లేకపోతే ఇంట్లో ఒక్క చైల్డే అనుకోండి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు వాళ్ళకి అసలు షేరింగ్ అనేది ఏంటి అనేది తెలియట్లేదు. సో బయటికి వెళ్ళి మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇవన్నీ షేరింగ్ కమ్యూనికేషన్ ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. సో మెయిన్గా పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఫోన్లు చూస్తూ ఈ టీవీ చూస్తూ ఉంటే పిల్లలు కూడా వచ్చి వాళ్ళతోనే కూర్చొని చూస్తూ ఉంటారు. సో అవన్నీ పక్కన పెట్టి పిల్లలు బాగా నెక్స్ట్ జనరేషన్ బాగా ఉండాలి అంటే వాళ్ళు కూడా బయటికి వాళ్ళని వాకింగ్కి తీసుకెళ్ళడం లేకపోతే పిల్లలతో ఆడించడము వాళ్ళే ఏమన్నా

0: లైక్ బ్యాడ్మింటన్ క్లాసెస్కి తీసుకెళ్ళడం, అట్లాంటి ప్రోత్సహిస్తే చాలా మంచిది.
1: ఈ చిన్న వయసులో వచ్చే కంటి సమస్యలు ఎలా గుర్తించాలి?
0: చిన్న వయసులో సాధారణంగా రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అనేవి వస్తాయి. వీటిని తెలుగులో దృష్టి లోపాలు అని అంటారు. ఇవి ఏంటంటే మనము మెయిన్గా స్కూల్లో కానీ ఇంట్లో కానీ గమనించవచ్చు. ఫస్ట్ ఏంటంటే దూరపు చూపు సరిగ్గా లేని వాళ్ళు బ్లాక్ బోర్డ్ అనేది కనిపించక వెనక బెంచ్లో మిడిల్ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కనిపించక బోర్డు పక్కన వాళ్ళ దాంట్లో కాపీ చేసుకుంటూ ఉంటారు పుస్తకంలో చూసుకొని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసేటప్పుడు ఇంతకు ముందు వెనక కూర్చునే వాళ్ళు ఇప్పుడు ముందుకి చైర్స్ వేసుకొని ముందు కూర్చొని చూడడం అదే అలవాటు అయిపోతుంది. సో ఇంకా హోంవర్క్ చేసేటప్పుడు కూడా ఏమైనా చదవాలంటే పుస్తకం కళ్ళకి దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేదు రాయాలి అంటే ఒంగి మరీ దగ్గరగా చూసి రాస్తూ ఉంటారు, లేదు ఎప్పుడన్నా చదివేటప్పుడు లైన్స్ మిస్ అయిపోతున్నాయి సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నామంటే వాళ్ళు ఇట్లా ఫింగర్ పెట్టి ఏళ్ళు లైన్ లైన్ చదువుకుంటూ ఉంటారు. అట్లా అయినా చేస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక కన్ను బాగా కనిపిస్తుంది ఇంకొక కన్ను బాగా కనిపించట్లేదు అంటే ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్నుతో కూడా చూస్తూ ఉంటారు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు ఇట్లా చిన్నవి చేసి అంటే ఇట్లా సగం చేసేసి చూస్తూ ఉంటారు, ఏదైనా టీవీ కానీ చదువుకునేటప్పుడు అదే చూస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఈ దృష్టి లోపాలు ఉన్న వాళ్ళు సడన్గా లైట్లోకి వచ్చినప్పుడు చూడలేరు, సో లైట్లోకి వెళ్ళినగానే కళ్ళు ఇట్లా మూసుకుపోవడం చిన్నవి చేయటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం టీచర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ గుర్తుంచి వాళ్ళని డాక్టర్స్ దగ్గరికి మా దగ్గరికి తెస్తే మనం అవి టెస్ట్ చేసి అది నిజంగానే దృష్టి లోపమా లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అనేవి చెక్ చేసి దృష్టి లోపాలు ఉంటే కళ్ళజోడు అవి పెట్టుకుంటే సరిపోతుంది.
1: కంటి సైట్కి తలనొప్పికి మధ్య గల సంబంధం ఏమిటంటారు?
0: కంటి సైట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కళ్ళజోడు ఉంది కానీ రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు అనే వాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడినప్పుడు మనకి కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి తలనొప్పి అనేది వస్తుంది అన్నమాట. లేదు అంటే సైట్ ఉంది బట్ యూజ్ చేయట్లేదు కళ్ళజోడు, ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా అది పోయి తర్వాత పట్టించుకోలేదు అట్లాంటి వాళ్ళకి కూడా మనకి యూజ్ చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. లేదు కొంతమంది కళ్ళజోడు వాడుతున్నా ఎక్కువ పవర్ కానీ తక్కువ పవర్ కానీ వాడే వాళ్ళకి కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అంటే ఈ ఫెటాల్ వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ వాడటం, పక్కన వాళ్ళు కొంతమంది పక్కన వాళ్ళ కళ్ళజోడు తీసుకొని వాడుతూ ఉంటారు పేపర్ చదవడానికి అట్లాగా, అట్లాంటివి కూడా ఎక్కువ పవర్ వాడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తక్కువ పవర్ అంటే యూజువల్గా మనము సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోమని చెప్తాం కళ్ళజోడు ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఐ సైట్. అయితే అది ఏంటంటే మా వాళ్ళు చెక్ చేయించుకోకుండా 2-3 సంవత్సరాలు అదే పవర్ వాడారు బట్ వాళ్ళకి నిజంగా అయితే సైట్ పెరుగుంటుంది, సో వీళ్ళు వాడుతుంది తక్కువ పవర్ అన్నమాట. అట్లా వాడే వాళ్ళకి కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మెయిన్గా ఏంటంటే ఏదో పవర్ తేడా వాడటము లేకపోతే ఇర్రెగ్యులర్గా వాడటం లేకపోతే అసలు వాడకపోవటం వీటి వల్ల మనకి మెయిన్గా హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది.
1: తలనొప్పి ఎన్ని రకాలు, ఎటువంటి తలనొప్పి ఉంటే ప్రమాదకరం?
0: తలనొప్పి మెయిన్గా 2 రకాలండి. ఫస్ట్ది ప్రైమరీ హెడ్ఏక్ అంటారు, ఇంకొకటి సెకండరీ హెడ్ఏక్. మనకి ప్రైమరీ హెడ్ఏక్ అంటే మన మెదడులో ఎలాంటి అబ్నార్మాలిటీ ఏం డిసీజెస్ లేకుండా వచ్చే వాటిని మనం ప్రైమరీ హెడ్ఏక్ అంటాం. వీటిలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్గా మనం చూసేది మైగ్రేన్ హెడ్ఏక్. మైగ్రేన్ తలనొప్పి ఉంటే మనకేమవుతుందంటే ఒకవైపు తలనొప్పి వస్తుంది, కుడివైపు ఎడమవైపు, అంటే ఒక్కొక్కసారి కుడివైపు రావచ్చు ఒక్కొక్కసారి ఎడమవైపు అయినా రావచ్చు, కానీ వచ్చినప్పుడు మాత్రం సగం వరకే వస్తుంది. తర్వాత ఇంకా అది సుత్తులతో బాధుతున్నట్టు ఉంటుంది. ఇంకొకటి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వాంతులు కూడా అవుతాయి, లేదు అట్లీస్ట్ వాంత వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే కొంతమందికి లైట్ కానీ సౌండ్ కానీ ఎక్కువ వింటే వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోతారు. ఈ మైగ్రేన్ పేషెంట్లు ఏంటంటే రూమ్లో చీకటి రూమ్లో సైలెంట్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి సౌండ్ లైట్ ఇవన్నీ పడవన్నమాట, అంటే హెడ్ఏక్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అంటే ట్రిగర్స్ అని ఉంటాయి కొన్ని మైగ్రేన్కి, అంటే ఎక్కువ ఫీమేల్ పేషెంట్స్లో వస్తాయి ఆడవాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువ ఆడవాళ్ళల్లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ

0: మనం బస్ జర్నీ చేసినా, లేకపోతే వింటర్ సీజన్లో సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది, వింటర్ కానీ లేకపోతే సమ్మర్ కానీ, మనకి ఇవన్నీ ట్రిగర్ అయ్యి మనకి ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుంది. నెక్స్ట్ మైగ్రేన్ తర్వాత మోస్ట్ కామన్ కాజ్ టెన్షన్ హెడ్ఏక్. టెన్షన్ హెడ్ఏక్ అంటే ఇది స్ట్రెస్ వల్ల, ఇంట్లో కానీ వర్క్ లోడ్ వల్ల కానీ. ఇంకా దీనికి మెయిన్గా ఏంటి, తల భారంగా మొత్తం, తల మొత్తం భారంగా, మెడ నొప్పులు ఉండడం, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మూడవది క్లస్టర్ హెడ్ఏక్. ఇది మాత్రం వచ్చిందంటే ఒక గంట రెండు గంటల పాటు చాకులతో పొడుస్తున్నట్టు బాగా సివియర్గా వస్తుంది, బట్ తర్వాత మనకి తగ్గిపోతుంది. సో మనం చూసే హెడ్ఏక్స్లో 80-90% మెయిన్గా ప్రైమరీ హెడ్ఏకే ఉంటుంది, అంటే సెకండరీ హెడ్ఏక్ కాదు, 80-90 ప్రైమరీ హెడ్ఏక్. దాంట్లో కూడా మైగ్రేన్ అనేది చాలా కామన్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ హెడ్ఏక్ వచ్చేసి దీనికి ఏంటంటే మెదడులో ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉంటుంది, అంటే మెదడులో ఏమైనా రక్తం గడ్డగట్టడం, లేకపోతే రక్తం బీపీ ఎవరికైనా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళలో రక్తం అది రక్త కణాలు పగిలిపోయి రక్తం బ్లీడ్ అవుతుంది అట్లాగా రావడము, లేకపోతే ఏమన్నా క్యాన్సర్ అంటే ట్యూమర్ వల్ల కానీ దానివల్ల కూడా మనకి తలనొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాంటి తలనొప్పి ప్రమాదకరం అని అడిగారు మీరు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మైగ్రేన్ అనుకోండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, బట్ అలా కాకుండా ఇప్పుడు దాకా ఎప్పుడు తలనొప్పి రాలేదు, ఒకేసారి అసలు సివియర్గా సడన్గా వచ్చేసింది, ఏదో పిడుగుపడినట్టు సివియర్గా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం వెంటనే వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఇంకోటి ఏదన్నా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేకపోతే ఏమన్నా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది అంటే అది కూడా మనం ఒకసారి గమనించుకొని చూపించుకోవాలి. లేకపోతే ఏమైనా వాంతులు అవుతుంటే తలనొప్పితో పాటు, ఇప్పుడు మనకి మైగ్రేన్ తలనొప్పిలో కూడా వాంతులు అవుతాయి, కానీ వాంతి అయిన తర్వాత హెడ్ఏక్ అనేది తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. బట్ కొన్ని తలనొప్పుల్లో మాత్రం వాంతులు అవుతూ ఉంటాయి, తలనొప్పి అట్లానే ఉండిపోతుంది, ఇంకా పెరుగుతూ కూడా ఉంటుంది. సో అట్లాంటివి కూడా మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఒకటి, ఒక తలనొప్పి అనేది ఒక వైపే ఎక్కువ ఉంటుంది, ఏదో ఉంటే ఇంక వాళ్ళకి ఎప్పుడు కుడి వైపే వస్తుంది, లేకపోతే ఎప్పుడు ఎడం వైపే వస్తుంది, అట్లాంటివి కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి తలనొప్పితో పాటు ఏమన్నా జ్వరం కానీ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, లేకపోతే కళ్ళు తిరగడం, ఇంకొకటి చూపు, కంటి చూపు అనేది మందగించడం, ఇట్లాంటివి ఏమన్నా తలనొప్పితో పాటు ఉంటే ఈ మాత్రం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు, ఖచ్చితంగా వెంటనే వెళ్ళి మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి.
1: కంటి శుక్లాలు వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నార్మల్గా మనకి మనం పుట్టినప్పటి నుంచి మన కంట్లో ఒక న్యాచురల్ లెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది నార్మల్గా గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటుంది. కానీ అది తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ శుక్లం ముదిరి అది ఒక కొబ్బరి ముక్కలాగా తెల్లగా మారిపోతుంది, దీన్ని శుక్లం అంటారు. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే వయసు. సో వయసు పెరుగుతూ ఉండే కొద్దీ మనకి మన కళ్ళల్లో పడే యువి రేస్ అనేది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో యువి రేస్ అనేవి ఉంటాయి. సో ఈ యువి రేస్ అనేవి ఎక్కువ రోజులు, ఇప్పుడు మనం వయసు పెరిగే కొద్దీ ఎక్కువ రోజులు మనం ఈ భూమి మీద ఉంటున్నట్టే, సో ఎక్కువ శాతం కిరణాలు వెళ్తూ ఉంటాయి. సో యువి రేస్కి మన లెన్స్లో ఉండే కొన్ని చేంజెస్ వచ్చి దానివల్ల మనకి కెటరాక్ట్ అనేది, శుక్లం అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి షుగర్ కానీ బీపీ కానీ ఏమన్నా ఉంటే, కొలెస్ట్రాల్ హై ఎక్కువ ఉన్నా, వీటి వల్ల కూడా శుక్లం తొందరగా, యూజువల్గా వయసు వల్ల 50 ఏళ్ళకి వచ్చేది, సో ఈ ఉండడం వల్ల మనకి 45 ఏళ్ళకే మనకి శుక్లం అనేది వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా నార్మల్గా 1-2 సంవత్సరాలకి ముదరాల్సిన శుక్లం మనకి షుగర్ బీపీల వల్ల 3-6 నెలల్లోనే కంట్రోల్లో లేకపోతే వెంటనే ముదిరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమన్నా దెబ్బ తగలటం వల్ల మన కంట్లో ఏమన్నా గుచ్చుకోవడం కానీ, లేకపోతే బాల్ లాంటివి గట్టిగా తగలడం వల్ల కానీ మనకి శుక్లం అనేది ఏర్పడుతుంది. అది అయితే ఒక మనకి 1-2 డేస్లో కూడా శుక్లం వచ్చేస్తుంది. అది ఇంకా ఏ వయసు అనేది చెప్పలేం. చిన్నపిల్లల్లో మనకి బాల్ తగలటం వల్ల, ఏమన్నా గుద్దుకోవటం వల్ల కూడా మనకి శుక్లం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం మెయిన్గా స్టిరాయిడ్ అనే మందులు ఎక్కువగా వాడటం వల్ల, అది టాబ్లెట్ రూపంలో

0: అని. సో డ్రాప్స్ రూపంలో కానీ కంటి డ్రాప్స్ లాగా కానీ వాడినా మనకి శుక్లం వచ్చేస్తుంది. అందుకని స్టిరాయిడ్స్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం డాక్టర్ ఎన్ని రోజులు అయితే చెప్పారో అన్ని రోజులే వాడాలి. ఎక్కువ దానికి అంటే నొప్పి ఏదన్నా ఉంటే తగ్గుతుంది కదా అని ఎక్కువ వాడినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో శుక్లం వచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ శుక్లం అనేది మనకి నార్మల్గా ఈ లైట్ రేస్ అనేవి కంటి లోపలికి నరం వనకు, నరం ఉంటుంది కదా కంటి నరం వరకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. సో మనకి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చూపు తగ్గుతూ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, ఇఫ్ ఎట్ ఆల్ శుక్లం స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది, మనం కళ్ళజోడు పెట్టుకుంటే మనకి చూపు ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది, లేదు అది ఒక 60% అట్లా ముదిరిపోయింది అంటే ఇంకప్పుడు మనం ఆపరేషన్, శుక్లం ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. కంటి శుక్లాన్ని తొలగించడానికి మందులు ఏమీ లేవు, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇంకొకటి, ఇప్పుడు ఇది వరకు అంటే పాతకాలంలో శుక్లం ముదిరే వరకు వెయిట్ చేసి చూసేవాళ్ళు అన్నమాట, కానీ ఇప్పుడు అత్యాధునిక సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే మనకు అల్ట్రాసౌండ్ తరంగాలతో ఫేకో ఎమల్సిఫికేషన్ పద్ధతిలో శుక్లాన్ని తొలగించి దాని స్థానంలో మనం ఇంట్రాఆక్యులర్ లెన్స్ అంటే అద్దాన్ని మనం అమరుస్తాము. సో ఇప్పుడు ఈ అద్దాల్లో కూడా మనకి చాలా టైప్స్ వచ్చేసినాయి అన్నమాట, ఫోల్డబుల్ అని, నాన్ ఫోల్డబుల్ అని, అట్లా చాలా టైప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. శుక్లం సర్జరీ అనేది ఇప్పుడు చాలా ఈజీగా ఎంత ఒక 15 నిమిషాల్లో అట్లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కొత్త ఈ అడ్వాంటేజ్, ఈ టెక్నాలజీ ఇదన్నీ పెరగడం వల్ల సురక్షితమైన విధానంగా మారిపోయింది. ఇంతకు ముందు చేసే పద్ధతులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు కుట్లేసి చాలా రోజులు దానికి అంటే బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, తల స్నానం చేయకూడదు అని చాలా రోజులు 1 మంత్ అంటే నెల 40 రోజుల వరకు ఉండేవి, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, అసలు కుట్లు కూడా ఏం లేవు శుక్లం ఆపరేషన్కి. సో ఇప్పుడు అనేది చాలా అడ్వాన్స్ వల్ల అన్నీ మారిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్లం రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా మన బాడీ హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన కళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి. సో మెయిన్గా దీనికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మనకి బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్ కనుక ఏమన్నా ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి రెగ్యులర్గా చెకప్ చేసుకొని కంట్రోల్లో ఉంచుకోవటం, ఇంకా నెక్స్ట్ పొగదారు తాగే వాళ్ళు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి వెంటనే ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు దాన్ని మానేస్తే మంచిది. ఇంకొకటి, మంచి ఆహారం తీసుకోవాలి, ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా మానేస్తే మంచిది. ఇంకొకటి, మనకి ఇందాక చెప్పినట్టు యూవీ లైట్ అనేది డైరెక్ట్గా మన కంట్లో పడకుండా బయటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు, మనకి సన్ గ్లాసెస్ అనేది, ఫోటో గ్రే గ్లాసెస్ అనేవి వస్తాయి. సో అట్లాంటివి యూజ్ చేయటం మంచిది. ఇంకొకటి, ఇందాక చెప్పినట్టు స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ డ్రాప్స్ కానీ ఎక్కువ యూజ్ చేయకూడదు. సో అవి ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్ గారు అన్ని రోజులు వాడితే సరిపోతుంది. ఇంకొకటి, రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గర ఒక ఇయర్లీ వన్స్, 1 సంవత్సరానికి ఒకసారి చెకప్స్కి వెళ్తే మంచిది.
1: కంటి చూపును దోచేసే కనపడని దొంగ గ్లాకోమా అంటే ఏమిటి? గ్లాకోమా ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపు పూర్తిగా పోతుందంటారు, నిజమేనా?
0: మెయిన్గా మనకి గ్లాకోమా అంటే నీటి కాసులండి. ఇవి మనకి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మనకి బాడీలో ప్రెషర్ ఎట్లా ఉంటే బీపీ అని అంటారో అట్లానే కంట్లో కూడా మనకి ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. కంట్లో మొత్తం నీళ్లు ఉంటాయి, ఆల్మోస్ట్ 50-60%. సో ఇవి కొంచెం ఎక్కువ అయితే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల కంట్లో నరం అనేది దెబ్బతింటుంది. మనకి నార్మల్గా బాడీలో 120/80 అనేది ఎట్లా ఉంటుందో బీపీ అనేది నార్మల్, కంట్లో కూడా 11 నుంచి 21 వరకు నార్మల్ అనమాట. 21 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఖచ్చితంగా నీటి కాసుల వల్లే. దీనికి మెయిన్గా మనకి కాజెస్ అనేవి జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మీ ఇంట్లో ఎవరికన్నా తల్లిదండ్రులకి నీటి కాసులు ఉండి వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడుతూ ఉన్నవాళ్ళు, పిల్లలు కూడా 40 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు కూడా ఏమన్నా వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇంకొకటి, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా నీటి కాసులు అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.

0: ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే పేషెంట్కి ఈ గ్లకోమా ఎందుకు డేంజర్ అని అంటే, మనకి వేరే ఏమన్నా జబ్బులు వచ్చినప్పుడు, అంటే శుక్లం వచ్చినప్పుడు చూపు ఎట్లా మందగిస్తుందో, మనకి నీటి కాసులు వచ్చినాయి అని పేషెంట్లు ఎవరికి తెలియదు. అది మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు పేషెంట్లు ఎవరు గుర్తించలేరు. ఎందుకంటే గ్లకోమా వచ్చినప్పుడు నేరుగా చూసే చూపు అనేది నార్మల్గానే ఉంటుంది. మనకి సైడ్ విజన్ అంటారు, అంటే పక్కన కూర్చున్న, అంటే పక్కన ఉండేవి సరిగ్గా కనిపించవు అన్నమాట స్టార్టింగ్లో. సో అవి గుర్తించడం చాలా కష్టం అవుతుంది. సడన్గా మనం ఎప్పుడన్నా బైక్ మీద వెళ్తూ ఉంటే పక్క నుంచి ముందుకు వచ్చేస్తాడు సడన్గా, ఏంటి వీళ్ళు ఇంత సడన్గా వచ్చారు, నేను గమనించలేదే అని అనుకుంటాం. కానీ మనకి నీటి కాసులు ఉన్నాయేమో అని ఎప్పుడు అనుకోం. సో పేషెంట్లు ఎవరు వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్స్ దగ్గరికి రారు. ఎప్పుడన్నా ఏదన్నా దేనికో జస్ట్ గ్లాసెస్ మార్చడానికి, కళ్ళద్దాలు ఏమైనా మార్చడానికి మన డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చూసి, అయ్యో మీకు నీటి కాసులు ఉన్నాయి, మీరు డ్రాప్ స్టార్ట్ చేయండి అని చెప్పినప్పుడు అట్లాగ తెలియడమే తప్ప, సివియర్ స్టేజ్కి అంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేదాకా మనకి గ్లకోమా ఉందని పేషెంట్లకు తెలియదు. అందుకని ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ పోయిన చూపుని వెనక్కి తెప్పించలేము. ఉన్న చూపుని కాపాడుకోవడానికి మనం ఏదర్ మందులు కానీ డ్రాప్స్ కానీ సర్జరీ కానీ చేస్తాము. సో అందుకని ఇది చాలా డేంజరస్, ఆ కంటి వ్యాధుల్లో ఇది చాలా డేంజరస్ అయిన వ్యాధి అన్నమాట. దీనికి మెయిన్గా గ్లకోమా వచ్చింది అని తెలిసిన తర్వాత మనము ఏదర్ మందులతో కానీ, లేదు మందులతో ప్రెషర్ కనుక కంట్రోల్ అవ్వట్లేదు అంటే తర్వాత ట్రెబిక్యులెక్టమీ అట్లాంటి సర్జరీస్ అనేవి చేసి మనం కంట్లో ఉన్న ప్రెషర్ని తగ్గిస్తాము.
1: వివిధ వయసులో వచ్చే కంటి సమస్యల గురించి, నివారణ మార్గాలు, తరుణోపాయాల గురించి ప్రముఖ నేత్ర వైద్యులు బి అనుష గారు చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ వివరాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తూ డాక్టర్ బి అనుష గారి నుంచి సెలవు తీసుకుందాం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

0: ఈనాటి ఆరోగ్య సలహాల కార్యక్రమంలో వివిధ వయసులలో వచ్చే కంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి అనూష గారితో పరిచయం విన్నారు. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
2: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పీరియడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి.

ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: భారత్ సర్కార్ కి శిక్షా విభాగ్ నే ప్రధానమంత్రి జీ కి విజనరీ సజెషన్స్ కో ఏక్ యాక్షన్ మే పరివర్తిత్ కియా హై. ఏక్ బహుత్ క్రిటికల్ స్క్రూటినీ కే మాధ్యమ్ సే హజారో ప్రపోజల్ కే అందర్ సే 120 స్టార్టప్స్ కో సిలెక్ట్ కియా గయా హై. 13 ప్రయారిటీ సెక్టర్ మే 120 స్టార్టప్స్ కో ఇకట్ఠా కియా గయా హై ఔర్ ఉస్మే లగ్భగ్ 20 సే జ్యాదా భారత్ కి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కి పార్ట్నర్షిప్ రహా హై.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. పశువుల పోషణలో పచ్చి మేత, దాణా మరియు ఆవశ్యకత ఈ అంశం గురించి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం వినండి.

0: ఈ పశుపోషణలో ముఖ్యంగా వేసవిలో యాజమాన్యం ఏ విధంగా చేస్తే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంది? ముఖ్యంగా వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వడదెబ్బ తగిలిన తర్వాత చికిత్సా విధానం ఏ విధంగా చేయాలి? ఇట్లాంటి అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, ముఖ్యంగా ఇప్పుడు వేసవి అనేది ప్రారంభమైంది, మరి ఈ వేసవిలో ఈ పశుపోషణ ఏ విధంగా చేపట్టాలి అంటారు? ముఖ్యంగా ఈ వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బ అనేది, ముఖ్యంగా గేదెలు కూడా ఎక్కువగా హీట్ వేవ్స్ గురవుతుంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశుపోషకులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటారు?
1: దీంట్లో మామూలుగా మన మార్కాపూర్ ఏరియాలో ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంటుంది, హై ఏరియా అండ్ డ్రై ఏరియా కాబట్టి. సో ఇక్కడ మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కంపేర్ టు సీ కోస్ట్ ఏరియాస్లోతో పోలిస్తే. ఇందులో స్ట్రెస్ అనేది, అసలు స్ట్రెస్ అంటే హీట్ స్ట్రెస్ని ఎలా విధంగా మనం డిఫైన్ చేస్తామంటే, ప్రతి యానిమల్ థర్మో రెగ్యులేటరీ మెకానిజం ఒకటి ఉంటుంది, దాని ద్వారా దానికి హీట్ వచ్చిన దాన్ని డిసిపేట్ చేస్తుంటుంది, అంటే దాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. కానీ ఎక్సెసివ్ హీట్ జరిగినప్పుడు లేదా ఎక్కువ ఎండ వేడిమి తగిలినప్పుడు ఆ థర్మో రెగ్యులేటరీ మెకానిజం, ప్యాంటింగ్ అంటే మనం రుప్పటం ద్వారా ప్లస్ స్వెట్టింగ్ అంటే చెమట ద్వారా, థర్మో రెగ్యులేటరీ మెకానిజంలో దాని యొక్క బాడీ హీట్ని తగ్గించుకుంటుంది. ఎక్సెస్ హీట్ వచ్చినప్పుడు ఏంటంటే థర్మో రెగ్యులేటరీ మెకానిజం కాంప్రమైజ్ అవుతుంది. సో యానిమల్ హీట్ స్ట్రెస్కి గురవుతుంది. దీంతో యానిమల్కి ఎకనామిక్ లాస్ ఉంటుంది, ప్రొడక్షన్ లాస్ ఉంటుంది, ఫర్టిలిటీ లాస్ ఉంటుంది, కొన్నిసార్లు పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా మనం కొన్ని జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్ లాస్ అంటే ప్రొడక్షన్ అనేది పాలు దిగుబడి భారీగా తగ్గిపోతుంది. అలాగే ఎండాకాలంలో లేదా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు పశువులు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిపోతుంది. సో అవి కట్టే శాతం అంటే చూలు నిలిచే శాతం అనేది భారీగా తగ్గిపోతుంది. సో ఈ రెండు కూడా రైతుకి ఎకనామిక్ లాస్. సంవత్సరానికి ఒక దూడ పుట్టి, దూడ పుడితేనే పశువు రైతులకి లాభసాటి. సో అక్కడ ఇబ్బంది వస్తుంది, పాలు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో మీకు డ్రై ఫాడర్ తప్పితే గ్రీన్ ఫాడర్ ఈ ఏరియాలో అందుబాటులో ఉండటం అనేది చాలా అసాధ్యమైన పని. సో ఈ విధంగా రైతుకి ఆర్థికంగా కుంగదీస్తుంది ఎండాకాలం. ఏ యానిమల్స్ ఎక్కువ ససెప్టబుల్ అంటే, ఈ ఎండ వేడిమికి ఇబ్బంది పడే యానిమల్స్ ఏవంటే, యాక్చువల్గా బ్లాక్ క్యాట్లు ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. క్రాస్ బ్రీడ్స్, ఎగ్జోటిక్ బ్రీడ్స్ అంటే విదేశీ బ్లడ్ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి హెచ్ఎఫ్ లాంటిది, హాల్స్టన్ ఫిషియన్ కానీ, అలాగే క్రాస్ బ్రీడ్స్ జెర్సీ లాంటివి కానీ ఎక్కువ ససెప్టబుల్ అంటే ఎక్కువగా ఎండ వేడిమికి గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎండి అంటే నాన్ డిస్క్రిప్టివ్, లోకల్గా ఉండేవి ఈ ఎండను తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఎక్కువ భాగం కలిగి ఉంటాయి. సో ఎగ్జోటిక్ బ్రీడ్స్ ఉన్నప్పుడు, క్రాస్ బ్రీడ్స్ ఉన్నప్పుడు వాటి విషయంలో మనం కొన్ని సూచనలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే యాక్చువల్గా ఎండాకాలం వచ్చినప్పుడు టార్చ్డ్ రూఫ్స్ ఏర్పాటు చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మన షెడ్ చుట్టూ చెట్లను, గ్రీన్

షేడ్ షేడ్ ట్రీస్గా వాడితే దాని ద్వారా కొంత టెంపరేచర్ మనం తగ్గించడానికి వీలుంటుంది. లేదు పైన ఏదన్నా మనం ఆస్బెస్టాస్ కానీ అలాంటివి వేసినప్పుడు పైన వైట్ పెయింట్ వేయటం వల్ల మనం కొంత టెంపరేచర్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూలింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. బాగా వేడిగా ఉంటే కొంత స్ప్రింక్లర్స్ ద్వారా కొంత బాడీ మీద స్ప్రే చేయడం ద్వారా కూడా కొంత టెంపరేచర్ని మనం తగ్గించవచ్చు. వడదెబ్బకు గురైతే తప్పకుండా మనం పశు వైద్యుని సంప్రదించాలి. పశు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎక్కువ భాగం ఏంటంటే రొప్పటము, టెంపరేచరు ఎక్కువగా ఉండటం, పల్స్ పడిపోవడం కానీ హై రేజ్లో ఉండటం కానీ జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే దానికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ దాన్ని డిహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ చేయాలి యానిమల్ని. దాంతో అది పడిపోవటం కానీ కోమాలకు పోవటం కానీ చనిపోవటం కానీ నివారించి దాన్ని మరలా సరిగా బాగు చేసి వైద్యం చేసి రక్షించవచ్చు. ఎండాకాలం వస్తలకి వడదెబ్బ తగిలినా తగలకపోయినా పశువులకి హై ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఎండాకాలం పశువులు చాలా తక్కువ మేతను గ్రహిస్తాయి. సో ఫాడర్ తినటం కూడా చాలా తక్కువ తింటుంది. దాంట్లో దానికి దొరికేది కూడా చాలా పోషకాలు, సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ వేడి వలన దాని ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అంటే డిసీజ్కి కూడా సోకటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కావున ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటివి, మినరల్ మిక్సరు అలాంటివి పెడుతూ ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. ప్లస్ ప్రోటీన్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులను తట్టుకో నిలబడి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. నీళ్లు విషయంలో మనం ఖచ్చితంగా నీళ్లు ప్రొవైడ్ చేయాల్సిందే. కూలింగ్ అంటే మంచి చల్లటి ఫ్రెష్ వాటర్ని ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిందే. రెండోది ఏంటంటే మీరు ఫాడర్ ఇలాంటి ఏరియాల్లో గ్రీన్ ఫాడర్ మామూలు ప్లేస్ మామూలు ఆగస్టు ఆ టైంలోనే తక్కువగా ఉంటుంది. సమ్మర్లో అంటే ఆల్మోస్ట్ జీరోకి వస్తుంది. అలాంటి టైంలో సైలేజ్ అని దొరుకుతుంది మార్కెట్లో. అది గవర్నమెంట్ సప్లై చేస్తే 2 రూపీస్ కింద ముందు సప్లై చేసింది. భవిష్యత్తులో సప్లై చేయమని కూడా చెప్పింది. నిన్నే మేము ప్రపోజల్స్ కూడా పంపించున్నాం. బహుశా వాళ్ళు సప్లై చేస్తారు. అలా కాకపోయినా 6-6.5 రూపాయల కేజీకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. సైలేజ్కి 7% ప్రోటీన్ కలిగి ఉంటుంది. మంచి ప్రోటీన్, మొక్కజొన్న లాంటిది కూడా 9% ప్రోటీన్ ఉంటుంది. ఇది 7% ప్రోటీన్ ఉంటుంది. ఖచ్చితంగా 1 లీటరు మామూలు ఫీడింగ్ కన్నా ఈ ఫీడింగ్లో 1 లీటర్ పాలు ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి సైలేజ్ని ఎంకరేజ్ చేయండి. అలాగే పిఎంఆర్ అని మాది అది కూడా దొరుకుతుంది. దాన్ని కూడా మనం కొంతవరకు ఫీడ్ చేసుకుంటే అది కూడా ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. దాన్ని కూడా మనం అది కూడా సప్లై చేస్తారు. దాని ద్వారా కూడా మనం యానిమల్స్ని బాగా ఫీడ్ చేసుకోవచ్చు. సైలేజ్ మాత్రం అద్భుతం మా దృష్టిలో. రైతు స్థాయిలో తయారు చేసుకోవడానికి కూడా మాకు స్కీమ్స్ ఉన్నాయి. దానికి ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా మేము దాన్ని రైతులకి అందిస్తున్నాము సబ్సిడీ మీద. అంటే కావలసినటువంటి ఇన్పుట్స్ మేము, అంటే మెషినరీ కూడా మేము సప్లై చేస్తాము, తయారు చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి అసలు గ్రీన్ ఫాడర్ అనేది దొరకాలి. కాబట్టి గారు గ్రీన్ ఫాడర్ లేకుండా రైతు ఈ టైంలో సైలేజ్ చేసుకోవడం అనేది ఈ ఏరియాలో కుదిరే పని కాదు. జూన్ జూలై ఆగస్ట్ టైంలో మీకు గ్రీన్ ఫాడర్ వచ్చినప్పుడు దాని కాన్సెప్ట్ ఏంటంటే ఎకరం 2 ఎకరాలు వచ్చింది అనుకోండి, దాన్ని కనుక సైలేజ్ కింద తయారు చేసుకుంటే అదే న్యూట్రియంట్స్తో సమ్మర్లో ఫీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్నే మనం సైలేజ్ అంటాం. 5 ఎకరాలైనా 10 ఎకరాలైనా దాని సైలేజ్ కింద కన్వర్ట్ చేసి ఆగస్ట్లో ఏప్రిల్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఏప్రిల్లో మళ్ళీ పచ్చిమేత కిందే కన్సిడర్ అవుతుంది. సో అలా చేసినందువలన ఈ పాల దిగుబడి తగ్గిపోవడం కానీ రోగాలను బారిన పట్టడం కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎకనామిక్ లాసెస్ అన్నింటినీ ప్రివెంట్ చేసి హెల్త్ని కూడా కవర్ చేసేసి జీడిపిని తగ్గకుండా చూసుకోవడానికి మనకు అవకాశం ఉంది. మేము ఫాడర్ సీడ్ ఒకటి సబ్సిడీ మీద ఇస్తాం. 70% సబ్సిడీ మీద మేము ఫాడర్ సీడ్ని హై ఈల్డింగ్ వెరైటీని ఇస్తాం. అలాగే ఏదన్నా ఎన్ఆర్జీఎస్ కింద మేము ఇప్పుడు ఆల్రెడీ 750 ఎకరం ఐడెంటిఫై చేసాం. అంటే బోర్ల కింద వాళ్ళు వేసుకుంటే మీకు ఎన్ఆర్జీఎస్ తెలుసు కదా, దాని పూర్తి స్థాయిలో రైతు కంట్రిబ్యూషన్ చాలా తక్కువ, 20%తోనే దాన్ని మిగతా 80% ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ ఇస్తారు. 750 ఎకరం మేము ఐడెంటిఫై చేసాం. ఎన్ఆర్జీఎస్కి లిమిట్ లేదు, ఎంతమంది వచ్చినా ఇస్తాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అష్యూర్డ్ వాటర్ సప్లై లేకుండా వాళ్ళు పెట్టుకుంటే వెండిపోతుంది. సో స్కీమ్లోంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, పొలం ఖాళీగా ఉంటుంది, ఆర్థికంగా అతన్ని లాస్ వస్తుంది. సో అష్యూర్డ్ ఉందనుకోండి, ఆ డబ్బులు వస్తాయి, మీకు ఫాడర్ వస్తుంది. నేటి దూడలే రేపటి పాడి పశువులు అనేది. సో దూడలను ఎక్కడ మెషిన్లో తయారు చేయరు. గేదెల ద్వారా పుట్టిన దూడలే పెద్దవయ్యి రేపు పొద్దున పాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దూడలను సంరక్షించకపోతే భవిష్యత్తులో పాలు షార్టేజ్ వస్తుంది. సో ఇందువలన పుట్టిన దూడల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి పుట్టిన 100 దూడల్లో 50 దూడలు మేల్స్ ఉంటాయి. ఆ మేల్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అవి కల్ చేస్తారు లేదా అమ్మేస్తారు. మిగిలిన 50% దూడల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొంత కాఫ్ మోర్టాలిటీ రకరకాల దాంట్లో ఉంటుంది.

0: న్యూమోనియా బారిన పట్టడం, లేకపోతే ఇంకా పాలు చాలక డివా వామబడిన ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంది. సో వాటిలో మనం మ్యాక్సిమం కనుక అటు సంరక్షణ తీసుకొని పోషిస్తే వాటిని భవిష్యత్తులో పాడి పశువులుగా రూపాంతరం చెందుతుంది. వీటిని పాడి పశువులుగా తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు లేదా చిన్న సామాన్య మధ్యతరగతి ఇంకా బిల్లో మధ్యతరగతి వాళ్ళకి పశువుని 100,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోవడం కన్నా ఒక ఎట్లకు పాలు ఇచ్చిన దాకా సంవత్సరం పాటు మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత 1.5 ఇయర్లో అది పెద్ద పాడి పశువు అవుతుంది. సరిగా మేనేజ్మెంట్ చేస్తే 2.5 సంవత్సరంలో కడుతుంది. ఒక సంవత్సరం పాలు ఇచ్చిన దాకా మెయింటెనెన్స్ పెద్దగా ఏమి ఉండదు. ఆ తర్వాత 1.5 ఇయర్ 2.5 ఇయర్స్లో పెద్ద పశువు తయారవుతుంది. కాబట్టి దూడలు చాలా ఇంపార్టెంట్, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనం రైతు సోదరుల మీద ఉంది.
1: వేసవిలో పశువు బలహీనంగా ఉన్నప్పటికీ రోగాలు వస్తే ఎలాంటి రోగానికి ఎలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందస్తుగా?
0: యాక్చువల్గా దీంట్లో మనం మీరు అడిగినటువంటి గాలికుంట అనేది మనం ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చి 1 తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు దాకా స్టేట్లో ఉన్న అన్ని పశువులకు కూడా ఎఫ్ఎన్ఎం వ్యాక్సిన్ అంటే గాలికుంటు టీకాలు ఇప్పుడు వేస్తున్నారు. మన డివిజన్లో కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 20వ తారీఖు 80% పూర్తి చేసాం పశువులకి, ఇంక 20% 10 రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే బ్రూసెల్లా వ్యాక్సిన్ అనేది కూడా పెద్దదోళ్ళకి చిన్నదోళ్ళకి 4 నుంచి 8 నెలల వయసులో ఉన్నట్టు కూడా వేస్తున్నాం. బ్రూసెల్లా అనేది అది వస్తే ఈసుకుపోయే లక్షణం ఉంటుంది, కాబట్టి మనం చిన్నప్పుడే ప్రొటెక్షన్కి బ్రూసెల్లా వ్యాక్సిన్ వేస్తున్నాం. అలాగే వచ్చే నెల నుంచి గొర్రెల్లో షీప్ అండ్ గోట్ డివార్మింగ్ చేస్తున్నాం. ఈటీ వ్యాక్సిన్ కూడా మనం సప్లై చేస్తున్నాం. అన్నిటికీ ప్రివెంటివ్గా మనం వ్యాక్సిన్ చేస్తున్నాం. సో మీద రైతు సోదరులకు మేము కోరేది ఏంటంటే మా సిబ్బంది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోండి. దీని మీద అశ్రద్ధ చేయొద్దు. వ్యాక్సిన్ వేస్తే ఒక పాలు తగ్గుతేనే ఒక అపోహ ఉంది, పాలు తగ్గవు. ఒకవేళ తగ్గిన ఒక పూట స్ట్రెస్ వల్ల తగ్గిన ఒక పూట పాలు తగ్గినా ఏం జరగదు, కానీ జబ్బు వస్తే ప్రాబ్లం. కాబట్టి వ్యాక్సిన్ చేసుకొని మన పశువులను రక్షించుకొని ప్రొటెక్షన్లో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.
1: చాలామంది రైతులు ఈ ముర్రు పాలను జున్నుగా లాభసాటిగా అమ్ముకుంటుంటారు, మరి ఇలాంటి సందర్భాల్లో మీరు రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: జున్ను పాలు మీరు ఎవరికి అమ్ముకోవడం వల్ల వచ్చే లాభం కన్నా దూడకి ఇవ్వడం వల్ల వచ్చే లాభం చాలా రేట్లు అధికం. మీరు గేదెకి పోసినందువల్ల ఉపయోగం లేదు. దూడకు గనక పుట్టిన 1 గంట లోపలనే మీరు గనక ముర్రు పాలు తాగిస్తే ఖచ్చితంగా దానికి ఇమ్యూనిటీ వస్తుంది. భవిష్యత్తులో అది రోగాలను బారిన పడకుండా మనం కాపాడుకొని మంచి పాడి పశువుగా రూపాంతరం చెందడానికి మనకు చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి రైతు సోదరులందరికీ మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకు తాగమని జున్ను చేసుకోమని ఇవ్వద్దు. దూడకు మాత్రమే తాగించండి, ఖచ్చితంగా దానికి చాలా చాలా ఉపయోగం ఉంది. అది కొలెస్ట్రాల్ అంటారు, చాలా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, భవిష్యత్తులో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. దయచేసి దూడలకు మాత్రమే ముర్రు పాలు తాగించండి. దూడ పుట్టిన వారం లోపలనే ఒక వారానికి ఒక డివార్మింగ్ వేయాలి. ఆ తర్వాత ప్రతి నెల ఒక డివార్మింగ్ వేయాలి 8 నెలలు వచ్చిందాకా. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కూడా వేస్తే మంచిదే. దీనివల్ల ఏంటంటే మనం పెట్టిన ఆహారం వామ్స్ పోకుండా పశువుకే పడుతుంది. పిల్లల్లో కూడా చూడండి, ఇప్పుడు ఏంటంటే లేవు కానీ మామూలు ఏలికపాములు ఉంటే పిల్లలు డెవలప్ కాడు, సేమ్ దూడలు కూడా అదే పరిస్థితి. సో నటల నివారణ ముందు ప్రతి 1 వారానికి ఆ తర్వాత ప్రతి నెలకి ఒక 8 నెలలు దాటిన కానీ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. మనం పెట్టిన ఆహారం దానికి వంటపడుతుంది, త్వరగా డెవలప్ అవుతుంది, మీకు ఏజ్ అట్ మెచ్యూరిటీ 250 కేజీలు బరువు వస్తుంది, వెంటనే కడుతుంది, మళ్ళీ 3 సంవత్సరం లోపలనే ఒక దూడ మన చేతిలో ఉంటుంది. మీరు పశువులు కనుక మెయింటైన్ చేస్తుంటే మీకున్న పొలంలో 10% కనీసం మీరు పచ్చి మేత రైజ్ చేయడానికి వాడండి. దానివల్ల మీకు చుట్టూ వేసుకున్నందువల్ల కూడా దానికి పక్క చెల్ల నుంచి పురుగులు కూడా రావు. నాకు దాని మీద నాకన్నా కూడా అగ్రికల్చర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. చుట్టూ వేయటం వలన అది సెంటర్లో ఉన్న పంటకు రక్షణ ఉంటుంది. ప్లస్ మీరు చేనికి ఆ పని వెళ్ళినప్పుడు వస్తా కూడా మీరు ఒక పన మేత కోసుకొని రావచ్చు, ప్రత్యేకంగా దానికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. సో ఆ విధంగా పెట్టుకోవడం నా దృష్టిలో మంచి పని. 10% కనుక మీరు కేటాయిస్తే పశువులు మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ, ప్లస్ లాభసాటి. మీరు పంట అయినా ఎప్పుడన్నా దెబ్బతింటుందేమో రకరకాల కారణాలతో, దీనివల్ల నికరమైన ఆదాయం లిమిటెడ్ ఆదాయం అయినా నికరంగా వస్తుంది, నష్టాలు ఖచ్చితంగా రావు. దీంట్లో వ్యవసాయం ఉంది, ఒక్కోసారి గిట్టుబాటు ధర ఉంటే ఎక్కువ రావచ్చు, లేదా పంట ఏదన్నా క్లైమేట్ కండిషన్స్ వలన ఒక్కోసారి పోవచ్చు, కానీ యానిమల్స్లో ఫెయిల్ అనేది మీకు రేర్ అకేషన్స్, రేర్గా ఉంటుంది. ఎందుకంటే మినిమం ఇన్కమ్ డెఫినెట్గా వస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిందే. పాడి పంటలో పాడే ముందు ఉందని మీ ద్వారా తెలియపరచాలనుకుంటున్నాను. గేదెలు అనేది యాక్చువల్గా ఈ గేదెల మేనేజ్మెంట్ అనేది ఇది బ్లాక్ కాబట్టి హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంటాయి. ఎక్కువగా నీళ్ళ బురదలు తిరుగుతూ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో, మన ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కువ నల్ల పశువులే ఉంటాయి. అంటే ఇక్కడ గేదె పాలు తాగడానికి ఎక్కువగా

0: ఇష్టపడతారు ఆవు పాలు కన్నా. చిత్తూరు లాంటి జిల్లాలో అయితే 90% మీకు ఆవు పాలు దొరుకుతాయి. అలాగే సిక్కుల్లో కూడా మీకు ఎక్కువ పర్సెంట్ ఆవు పాలే దొరుకుతుంటాయి. మనకి ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలను మనం ఎక్కువగా ఇష్టపడతాం. సో గేదె పాలు మనకి బాగా ఇష్టం. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ అయితే 100% మీకు ఆవు పాలే ఉంటుంది, వాడుతుంటారు. ఓకే, ధన్యవాదాలు మీకు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
3: పుతలా బోల్ రహే
2: హై. పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
3: మత్లబ్
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ్ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. పహలీ వాలీ బాత్ కహాన్,
3: పరమ్ తో సభీ డాలే హై.
2: సబ్ నహీ, ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత్ విధి సే ఫసల్ ఉగా రహే హై, ఖర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే హై.
3: సచ్ హై?
2: రే బేటే, ఎక్స్పీరియన్స్ సే బతా రహే హై, ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరు ఇంతవరకు పశువుల పోషణలో పచ్చి మేత దాన ఆవశ్యకత ఈ అంశం గురించి మార్కాపురం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.
6: చంద్రగిరి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఇప్పుడు వికసిత్ భారత్.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం 2వ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన

పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగవ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరం భీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి.
గిరిజన

0: యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించిన కొన్ని విషయాలు వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం. ఎస్ఎస్సి సిజిఎల్ 2026లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 12,256, వీటిలో గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు జూన్ 22 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో సిబిటి టైర్ 1 ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. డిసెంబర్లో టైర్ 2 సిబిటి ఎగ్జామినేషన్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇక ఉద్యోగానికి పే స్కేల్ 25,500 నుంచి 151,000 దాకా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఆన్లైన్ వెబ్సైట్ ఐడి www.ssc.gov.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక విద్యార్థులు ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఐటీఏ, ఎస్సీవిటీ, ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ లేదా పీజీ, సిఏ, సిఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఈ డిగ్రీలు పాస్ అయిన వారు అర్హులుగా నిర్ధారించారు. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎంపిక విధానం. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును పంపించటకు చివరి తేదీ జూన్ 22, 2026 వరకు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తును పంపించవచ్చును. ఆన్లైన్ దరఖాస్తు పంపించిన ఒక వెబ్సైట్ ఐడి www.careers.cdac.in/వెబ్సైట్. ఈ వెబ్సైట్ని సందర్శించి అభ్యర్థులు తమ దరఖాస్తును చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో 1523 ఉద్యోగాల దరఖాస్తు గడువును జూన్ 15, 2026 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను హార్డ్ కాపీలను యూనివర్సిటీలకు పంపించేందుకు జూన్ 22, 2026 వరకు గడువు ఉంటుంది. జూన్ 8 వరకు 160,000 మంది అప్లై చేసుకున్నారు. ఖాళీ వివరాలు ప్రొఫెసర్స్ మరియు అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్స్, లెక్చరర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్ వెబ్సైట్ ఐడి www.apuniversitiesrecruitment.apfsss.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. మరో ఉద్యోగ సమాచారం ఏంటంటే ఇండియన్ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 11,127. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సికింద్రాబాద్ పరిధిలో 1420 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి విద్యార్థులు ఎస్ఎస్సి, ఐటీఐ లేదా డిప్లొమా చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అభ్యర్థులను 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్

0: అప్లికేషన్ పంపించిన చివరి తేదీ జూన్ 14, 2026. పూర్తి వివరాల కొరకు వెబ్సైట్ ఐడి www.indianrailways.gov.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. రుద్రవీణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

ఇప్పుడు ఒక సినిమా పాట విన్నారు కదా, కార్యక్రమం ఇప్పుడు వినండి. తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు వినండి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి. ఈయన భారతదేశానికి ప్రథమ పౌరుడు మరియు సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైనది మాత్రమే. రాష్ట్రపతి దేశాధినేతగా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గుర్తించబడింది. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇక భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి. అవి: ముందుగా, ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. అతని వయస్సు 35 సంవత్సరాలు లేదా ఆ పైబడి ఉండాలి. ఇక లోక్సభ సభ్యుడయ్యేందుకు కావలసిన అర్హతలు ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలతో కానీ సంపాదన గల స్థానంను కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వబోయే వ్యక్తి పార్లమెంటు ఉభయ సభల్లో కానీ రాష్ట్ర శాసనసభల్లో కానీ సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ అటువంటి సదరు సభల్లో సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే ఆ సభ్యత్వం కోల్పోతారు. ఇక రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాల గురించిన కొన్ని విషయాలు. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే అయి ఉంటాయి. వీటిలో అత్యవసర అధికారాలు అయినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్ ప్రకారం, యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ పరిస్థితి 3 సార్లు విధించబడింది. ఇక రాష్ట్రపతి పాలన 356వ ఆర్టికల్ ప్రకారం, ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగం, యంత్రాంగం విఫలమైనప్పుడు దీన్ని విధిస్తారు. ఇప్పటికీ ఇది సుమారుగా 126 సార్లు భారతదేశంలో విధించబడింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ ఆర్టికల్ ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటి వరకు ఇది ఒక్కసారి కూడా భారతదేశంలో విధించబడలేదు. మీరు ఇంతవరకు భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి గురించిన కొన్ని విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

15 నిమిషాలు కావస్తుంది, మరికొద్ది క్షణాల్లో. 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలుగొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్య యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశము యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య 2 రకాలుగా ఉండాల. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా, ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము మనము నేను అనే దాని నుంచి దేశము దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
1: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము, విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేకి నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని, ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆభా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్, వాటిల్లో మీరు 500,000 వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
1: ఆంజనేయ రెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము, అందువల్ల దాని దృష్టిలో

0: పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాం.
1: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
0: ఈరోజు మనకు తెలుసు, యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పనిదినాలు కల్పిస్తున్నాం. మనం 1000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
1: జీ రామ్జీ
0: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకనే చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పరిస్థితానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రుదేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నాం 2014లో, ఈరోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
1: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయితే ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు రూరల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
1: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ రైళ్లు, అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
1: యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
0: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి 1 జూన్ యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
1: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జలజీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
0: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారు 15.64 కోట్ల ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం.

0: ఎనభై ఒక్క శాతం ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జలజీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి దిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జలజీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100కి 100% జలజీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్, ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా, అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా. ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మన యొక్క జీడిపి 8 trillion 2.14 అంటే 214,000 trillion ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 trillion ఎకానమీకి తీసుకుపోవాలని ఉన్నాం. ఇప్పటికే మనం 4.14 trillion ఎకానమీకి వచ్చాము, 4.14 trillion ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా దీన్ని
1: మీరన్న ఈ పథకాల ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారు.
0: ఖచ్చితంగా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు. జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. అందులో కులం లేదు, మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకో.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: టెక్టైల్ బంకురు నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే, మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే ఖాద్య సురక్ష సునిశ్చిత్ కర్నే మే బ్రిక్స్ దేశో కి బహుత్ మహత్వపూర్ణ భూమికా క్యోంకి ఆధీ ఆబాదీ తో యహీ రహతీ హై దునియా కి ఔర్ 43% సే జ్యాదా ఉత్పాదన యహాన్ హోతా హై తో ఆజ్ కి పరిస్థితియో మే బ్రిక్స్ దేశో కి కృషి మే భూమికా ఔర్ ఉస్మే భీ ఛోటే కిసాన్ మహిళాయే ఔర్ యువాఓ కి భూమికా అత్యంత మహత్వపూర్ణ హై. ఉస్కే సభీ పహలువో పర్ విచార్ కియా, అలగ్ అలగ్ దేశో నే అప్నీ బెస్ట్ ప్రాక్టిస్ కో భీ సభీ సదస్య దేశో కే సాథ్ సాఝా కియా హై.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రీటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రీటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,

0: దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11 తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికతా సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమంజరి. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట వినండి. ప్రియురాలు పిలిచింది ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. బాంబే ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్రపాణి పాట వింటారు, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొదటి పాటను కోరిన వారు రఘు నాగలక్ష్మి త్యాగులు. వీరు శ్రీముఖలింగం నుంచి కోరారు. వీరి కోరిక మేరకు గీత ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం సత్యం

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినిపించే కార్యక్రమంలో తర్వాత పాటను కోరినవారు అనురాధ, ఉమాశంకర్, లలిత, ఎస్ లలిత, యాష్నవి, వీరు భగీరథపురం హిరమ మండలం పోస్ట్ మరియు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కోరారు. వీరి కోరిక మేరకు అర్ధాంగి ఈ చిత్రం నుంచి సుశీల పాడిన పాట వింటారు.

కరకల ఉత్తరాది పాట వినండి. పాటకు వేలాయిర వాట్సప్ ద్వారా కోరిన శ్రోతలు కోరిన పాటల ఉత్తరాది పాటను కోరినవారు శివారెడ్డి, లక్ష్మీదేవి వీరి సున్నిపెట్ట శ్రీశైలం నుంచి కోరారు. వీరి కోరిక మేరకు త్యాగయ్య ఈ చిత్రం కోసం వి నాగయ్య పాడిన పాట వింటారు.

ಸರಗುಣಮಾದ ಮೂಲಕ ಸ್ವಾಂತ ಮನು ತರೋಜ ಮನು ಸಮರ್ಪಣ.

కోటి దూరాంతరంగముల భావముల నెరుగి భావ రాగలయాదు కవి కవి చిరాయు బుగలి నిరవధి దుఃఖ

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరిన వారు అంబటి నరసింహారెడ్డి, లావణ్య రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ నంద్యాల జిల్లా నుంచి కోరారు. వీరి కోరిక మేరకు యశోద కృష్ణ ఈ చిత్రం కోసం పి సుశీల, బి వసంత పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీరు వింటున్నారు ఆ పాటకు వేలాయరా కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా మా కట్ల వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు శ్రీరామరాజ్యం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వేయమన్నారు. వీరి కోరిక మేరకు శ్రీరామరాజ్యం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు.
1: ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను.

మీరు వింటున్నారు పాటకు వేలారే కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, తర్వాత పాటను కోరిన వారు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి పెద్దాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా బండారు త్రిమూర్తులు, గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరి కోరిక మేరకు అనసూయమ్మ గారి అల్లుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలో చివరి పాటను కోరిన వారు రామారావు, సుబ్రహ్మణ్యం, సునీత, కవిత, రమ. వీరి కోరిక మేరకు ఆయుధం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ, ఉషా పాడిన పాట వింటారు. సంగీతం వందే మాతరం శ్రీనివాసన్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి జానపద రంజని కార్యక్రమంలో రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథా గానం సమర్పణ శ్రీ రేక్టార్ కోటిలింగం బృందం. చివరి భాగం వినండి.
1: నేను రావణ బ్రహ్మను, మీరెవరు?
2: మేము రామదూతలము.
1: రామదూతలా?
2: అవును.
1: ఎక్కడికి వస్తున్నారు?
2: నీ పైన యుద్ధానికి వస్తున్నాం.
1: యుద్ధమా? మీరా?
2: అవును.
1: నా పైన? చెట్టాకు పాలాకు భుజించే కొండ కూతులు ఏమిటి? దశకంఠ మహాకంఠ దశగ్రీవుండైన నేను రావణ బ్రహ్మతో పోరాడటం ఏమిటి? ఛే, మీరు నాతో పోరాడలేరు, కానీ మీ రాముడు ఉన్నాడే ఆధీనకర్త. ఆ రాముడి వేడి, ఆ రామునికి నేను వస్తున్నానని భయపడి ఎక్కడైనా దాగి ఉన్నాడా?

0: అభిసైన్యములారా, ఊరి వనాటులారా, మీరు నాతో యుద్ధము చేయలేరు. ఆ రాముడు నాతో పందెము పూని ఉన్నాడటని ఏమనగా, అమర వైరియగు ఆరు మాసముల నిద్ర, ఆరు మాసముల నుంచి వండినటువంటి ఒక భోజనము ఒక్క పూటలో భుజించే వాడెవరు? నా పెద్ద తమ్ముడు ఒక కుంభకర్ణుడు. అలాంటి బలశాలికి ఏమి, ఇంద్రు దేవేంద్రుని కూడా శరబంధములు పెట్టినటువంటి వాడికి బ్రహ్మాస్త్రము చేత సంహరించి ఉన్నాడు రాముడు. అట్లాంటి వాడు రావాలి. అదియునుగాక ఘనుడగు నీ దశకంఠుని శరములు దృంచి నా తమ్ముడు ఉన్నాడే, ఏమి పవలస్యుడు, కులాభిహీనుడు, దుర్మార్గుడు, అలాంటి వానికి పట్టణం కడతానన్నాడంటని అన్నాడా? అలాంటి వాడు వస్తేనే కానీ నేను యుద్ధం చేయగలను. మీరు వెళ్ళిపోండి, మీ చేత కాదు, వెళ్ళిపోండి.
1: ఓరే దుర్మార్గుడా, నీ బంధాలమునకు మా శ్రీరామచంద్రుడు కావలెనా? మేము సాలమా ఏమిటి? మేము వస్తున్నాం, యుద్ధము చేయరా దుర్మార్గుడా?
0: రే కబులారా, మీ యుద్ధం ఏమిటో చూపించండి.
1: రవయ్యా
0: నిలబడి అని కపి సైన్యము తెచ్చుకున్నా ఒక గిరి పర్వతములు, పాషాణ మండలు, తరువు వృక్షములు ఆ రావణ బ్రహ్మపై విసిరి ఉన్నారు. విసరగానే ఆ రావణ బ్రహ్మకు

0: ఇంతమును వచ్చి ఏ కములారా గమయుని మూడింట ఘన సాయకముల గమయుని మూడింట ఘన సాయకముల కదులి జ్యోతుర్ముఖుని దశబోణముల చేయా అని రావణ బ్రహ్మ ఈ 10 కోట్ల కపి సైన్యమునకు వేక ఒక్క బాణము చేత కొంతమందిని, వీ 2 బాణముల చేత కొంతమందిని, వీ 3 బాణముల చేత కొంతమందిని, 5 బాణముల చేత కొంతమందిని, 10 బాణముల చేత కొంతమందిని, 10 కోట్ల సైన్యానికి కూడా 10 బాణముల చేత ఎవరెవరి బలము ఎంతవరకు ఉన్నదా అనేది గ్రహింపు చేసుకుని రామద్వారం వరకు పారందోలి ఉన్నాడండి కవులకు. పారందోలగానే అప్పుడు ఎవరు చూచి ఉన్నాడు? శ్రీరామచంద్రుడు చూచి, తమ్ముడు లక్ష్మణ, అయ్యా సోదరా, రావణ బ్రహ్మ యుద్ధమునకు వచ్చి ఉన్నాడు. మన కపి సైన్యమంతా యుద్ధమునికి వెళితే ఆ రావణ బ్రహ్మ యొక్క బాణజ్వాలములకు ఆగలేక పారిపోయి వచ్చి రామచంద్రాన్ని మొరుక్కుచున్నారు. కాబట్టి నేను యుద్ధము చేయుచున్నాను, నీవు నా ఎనకమాలుగా ఉండి బాణములు అందించు సోదరా.
1: నేనే వెళ్ళి ఆ రావణ బ్రహ్మను సంహరించి అతని 10 శిరసులు ఈ ధరణీ భూమి పైన కూల్చి నేను నీదనుకోవచ్చువాడును కదా అన్నయ్య. అక్కర్లేదు, నేనే వెళతాను.
0: కాదు కాదు, చూడగా రావణ బ్రహ్మ ఎటువంటి వాడు చూడగా, వీకకు మెచ్చి నవ్వి, వీకకు మెచ్చి నవ్వి ప్రభువీరుడు తమ్మును చూసి వచ్చా

0: 前来兵营的来传呐、啊。సోదరా
1: అన్నయ్య
0: లక్ష్మణ
1: అన్నయ్య
0: రావణ బ్రహ్మ ఎటువంటి వాడో తెలుసిన దేవగణాదుల తోడబోరి ముక్కాకులు తీరి ఉన్నాడు.
1: అవును.
0: 3 కోట్ల దేవతలకు ఏమి మునులు యక్షులు నాకిన్యాధరులకు కూడా నోడించి అతని ఒకరికి కొట్టిన వాడే, ఒకరి చే దెబ్బలు తిన్నవాడు, ఒకరికి ఏమి హింసించిన వాడు, ఒకరి చే శాపములు కొన్నవాడు, తన దేహమంతయు ఖణీభవించి ఏమి అతను ఒక ఇష్టాగరిష్ఠుండయి ఉక్కు దేహము గలవాడు. అటువంటి వాడిపై నీవు యుద్ధమునకు వెళితే అతని యుద్ధానికి నీవు వెన్ని చూపి పారిపోయినట్లయితే మన అయోధ్య నగరం వేలబడి ఉన్న 30 ముగ్గురు రాజులకు 6 గురు చక్రవర్తులకు కూడా అపకీర్తి వస్తున్నది నీవు వలదు. నీవు చిన్నవాడవు. ఒక చెంప కొట్టిన క్షీరా పాలు కారును, ఒక చెంప కొట్టిన రుధిరా రక్తము కారేటి పూరవాడవు. నీవు యుద్ధము వలదు నా ఎనకమాలుగా ఉండి నీవు బాణములు అందించినట్లయితే ఆ రావణ బ్రహ్మను సంహరించి సీత చెర వదిలించదా లక్ష్మణ. సరే సరే అని రామచంద్రుడు రావణ బ్రహ్మపై యుద్ధానికి బయలుదేరాడండి. బయలుదేరగానే ఎవరు చూచి ఉన్నారు? శ్రీ ఆంగ్ల వారు చూచి, స్వామి రామచంద్ర,
1: ఏమయ్యా హనుమంత,
0: నీవు యుద్ధానికి వెళుతున్నారా స్వామి? రావణ బ్రహ్మపై దుర్మార్గుడు రాక్షసాధముడు అతను రథముపై యుద్ధము ఉండి రథం చేసి యుద్ధం చేస్తుంటే నీవు పాదాచారిగా వెళ్లి యుద్ధం చేయటం భావ్యం కాదు.
1: మరి ఎలా?
0: నేను నీకు వాహనం అవుతాను స్వామి.
1: ఎలా అవుతావు హనుమంత?
0: ఎట్లాగంటారా, నా పాదములే రథ చక్రాలుగా తయారు చేస్తున్నాను, నా బుర్జులే ఏమి నా భుజములు టెక్కెములుగా చేస్తున్నాను, నా వాలము ఏమి క్రావుడిగా చేస్తున్నాను, నా ముఖము ఊరు వాకిలిగా గావిస్తున్నాను. నీవు నా భుజముపై నిడుకొని రావా, ఏ రావణ బ్రహ్మను వధించుము.
1: అలాగనే
0: శ్రీరామచంద్ర కూర్చొని శ్రీరాములు వారు యుద్ధానికి వస్తున్నారు. ఆంజనేయుడు వాహనమయ్యి శ్రీరామచంద్రుడు రథికుడై ఆ వస్తుంటే ఎట్లా ఉన్నదయ్యా, గరుడను నెక్కిన కమలాక్షుబగిది, గరుడను నెక్కిన కమలాక్షుబగిది, కరువల సుతు నెక్కే క్రమవపనడాచే. అయ్యా పూర్వకాలమున

0: మహావిష్ణుమూర్తి ఏమి గత్మంతుని వాహనము గామించుకొని వెళ్ళి ఉన్నాడట. గత్మంతిగా గత్మంతుని వలె శ్రీ ఆంజల వారును, మహావిష్ణుమూర్తిగా శ్రీరాముల వారు ఈ ప్రకారముగా యుద్ధానికి వస్తున్నారండి. వచ్చేటువంటి టైమున ఓరి రామా, ఓరి రాఘవా, యుద్ధానికి వస్తున్నావా?
1: వస్తున్నాను.
0: చిక్కావురా? చిక్కావు. నా లక్ష మంది కుమారుల, 300 కోట్ల హుజూర్ల, 6 కోట్ల అల్లుళ్ళ, మంది మార్బులన్నీ కూడా ఒక్కొక్క బాణముతోటి

0: వచ్చి నాకు చూచి భయపడి వినాయుద్ధమునకు పారిపోయి ఇది వరలో నీవు మత్స్యావతారం ఎత్తి ఉన్నావా? ఎత్తి ఉన్నావట. ఆ మత్స్యావతారం ఎత్తి నీవు ఏ మడుగులో ఉన్నా, ఏ సముద్రంలో దాగి ఉన్నా కాని నిన్ను వలల వేయించి పట్టించి నిన్ను సంహరిస్తున్నా దుర్మార్గ, అదియునుగాక. కూర్మ తాబేలి అవతారం ఎత్తి ఉన్నావట? తాబేలి అవతారం చే ఏ కుదురుల్లో దాగినా, ఏ దిబ్బగుంటల్లో ఉండా గాని ఎసికల వాళ్ళను రప్పించి నీకు బయటికి తీసి సంహరిస్తున్నాను. వరహావతారం ఎత్తి ఉన్నావట? నీళ్ళ విళంబులో దాగిన కొండ గృహంతములో దాగినా కాని నేను పట్టి వధిస్తున్నాను రాఘవా. నిన్ను
1: నీకంత బలం ఉన్నదా?
0: అవును.
1: నన్ను వధిస్తున్నావా దుర్మార్గుడా? సరేగానే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే నీ కులం ఏం కులం అంటారు? నీ కులం ఏమి?
0: నా వంశమా? నా వంశము?
1: నీ వంశం?
0: నా వంశంతో పని ఏమి నీకు?
1: పోనీలే, నీ వంశంతో ఏం పని అంటున్నావా? నీ వంశములో సూరత్వము కూడా ఉన్నదా? సూరత్వము కూడా ఉన్నదా?
0: సూరత్వం అంటే దొంగతనం.
1: అవును.
0: రే, బ్రహ్మ ప్రతిపాలకుండను నేను. స్వచ్ఛముగా బ్రహ్మ వంశస్థుండనే కాని నేను సూర్యుడు కాదు. సూర్యుడు అవటానికి నేను ఎట్లా దొంగవాడను? షష్ఠిర్వేజన విస్తీర్ణం శతయోజన.

0: ఓరే రామా, నేను దొంగవాడినట్టున్నావు. నేను నాకు ఏమి లేకపోతే దొంగ పని చేసి ఉన్నానో చెప్తాను వినము. షష్ఠిర్వేజన విస్తీర్ణం, శతయోజన మాయుతం, అష్టద్వారపురి లంక, అష్టద్వారములు, వినప కోటలు, సప్తహ ప్రాకారములు, ఇత్తడి కోటలు, గంధార్పు మేడలు, అద్దాల మేడలు ఉన్నవి. లంకారాజ్యం అంతా నాది. అదియునుగాక నా లంకారాజ్యములో వాయుదేవుడు కసువూర్చును, వరుణదేవుడు కళ్యాపు చల్లును, శంభుండగా పరమేశ్వరుడు నా పదిఫాలంబులకు విభూతి రేఖలు రాయును. బ్రహ్మ నాకు పంచాంగమును చెప్పును, సూర్యుడు చంద్రుడు నాకు పంకాలు విసురును. అదియునుగాక నవగ్రహంబులకు ఊర్లగా పండబెట్టి వాళ్లపై నడుస్తూ సింహాసనం ఎక్కి 150,000 ఎదురు లేకుండా ఈ లంకా రాజ్యాన్ని పరిపాలించి ఉన్నాను. అదియునుగాక నాకు 100,000 కుమారులు, 300 కోట్ల భుజుర్లు, 6 కోట్ల అల్లుళ్ళు, మంది మార్బలం అంతా ఉన్నది. ధనము, ద్రవ్యము, పాలకీలు, పట్టిమంచంబులు, ధనగోపురంబులు, నేల వేల పుష్టి రాగములు కొల్లగా ఉన్నవి. అదియునుగాక ఏమి కరకర పొద్దు పొడిచే వరకు వెన్నూరు విగ్రహములు ఏల్చి దావిద్య జాగలి పెంచి 99 కోట్ల శివాలయములకు పూజ గావించి రావణ సోమయాదని ప్రఖ్యాతి పొందిన వాడను నేను. ఇంతటి వాడను ఏమి దేవతలను కొట్టి ఉన్నాను, మునులను కొట్టి ఉన్నాను, వాళ్ళచే నేను దెబ్బలు తిని ఉన్నాను, ప్రతి కాంతను పొంది ఉన్నాను, ప్రతి కాంతతో కూడా శాపములు కొన్నాను. లోక కంఠకుండని పేరు వహించిన రావణ బ్రహ్మను నేను. ఇంతటి వాడికి నేను దొంగవాణ్ణా? నేను చోరుండనా? ఏం పని చేస్తే ఎట్లా దొంగవాణ్ణయ్యను చెప్పు.
1: ఏం పని చేస్తే ఎలా దొంగవయ్యవంటే, మేము పర్ణశాలలో ఉన్నప్పుడు నువ్వు నా తమ్ముడు నేను లేనిది చూసి నా భార్య అయిన సీతాదేవికి దంగవేషధారిగా వచ్చి భిక్షాందేహిని ఆమెను గైకోని వచ్చి 366 వనక్షేత్రములో చెరబెట్టుట ఇది దొంగతనము కాదా? ఇది దొరతనమా?
0: దుర్మార్గ, ఒరే రామా, నీ భార్య సీతను గైకును రావుట అది దొంగ వృత్తి అంటున్నావు. నేను దొంగవాణ్ణి, నీవు దొంగవాడివి.

0: అందవాడివి.
1: నేనేమి దొంగతనం చేశాను?
0: ఏయ్ చిన్నతనం మునస ఈ హత్య చేసి పిదప. గరళ కంఠుని విలుద్రుంచి కాంత కొరకు కొంచి వాలిని హతముగా వించినట్టి బలము శౌర్యము నా ముందు బలు కదగూనా. చిన్నతనమున స్త్రీ హత్య చేసి పిదప, నీవు చిన్నతనములోనే ఏమి స్త్రీని చంపి ఉన్నావు? ఎవరు? తాటకి. తాటకి స్త్రీ కదా, స్త్రీని చంపుట దోషము కదా. నీవు పరమాత్ముడు అంటున్నావే, దోషము కదా. అది యునుగాక వాలి ఎవరు? కొండ కోతి. ఆ వాలికి యథాదిష్టిగా వెళ్లి చంపను చేతకాక ఒక చెట్టు చాటున ఉండి చెట్టులాస్త్రం అనే బాణము చేత సంహరించి ఉన్నావు. అది దొంగ పని కాదా?
1: ఆ వాలి నా భక్తుడు, శ్రీరామ శ్రీరామ అంటూ నన్ను ధ్యానము చేస్తున్నాడు. వెదురుగా వెళ్ళి అతన్ని చంపలేక చెట్టు చాటున ఉండి సంహరించి అతనికి మోక్షం ఇచ్చాను. ఆడగూతురు అన్నావు, అది రాక్షసి, దాన్ని సంహరించి ఉన్నాను, దానికి మోక్షం ఇచ్చి ఉన్నాను. ఇదొక దొంగతనమట్రా, దుర్మార్గ.
0: ఓరే రామ, ఏ విధమునైనా నీవే భగవంతుడవని వెనుకొనుచున్నావు దుర్మార్గ. రే దంభోలి సమ

0: చూసినావా, నా దంభోళియగు యమపాశ్యముల వలె నా బాణములు వస్తున్నవి, నీకు ఇవాళ సంహరించి నిన్ను నీ తమ్ముని నేడాది గూల్చి రామా, రేపు వచ్చే కొత్త ఆదివారం రోజు నీ భార్యకు నేను పెళ్లి చేసుకుని వాడను
1: నాకు వలే 10 ముఖములున్నాయని కావు కావన కాకి ఏ ఇధముగా పేలుతున్నదో ఉష్టాన్నములు తిని ఆ ఇధముగా పేలుతున్నావు దుర్మార్గ. పల్లకొద్దు పల్లకొద్దు.

0: నిన్ను అతల వితల మహాతలానికి నిన్ను బలవిస్తున్నాను దుర్మార్గుడా.
1: రే, నీవు నాతో జయించగలుగుతావా? నేను 32 విద్యల యందు దక్షుండను. ఎటువంటి అనగా అసరి అసరి ముసల ఉద్గర కణయు కంపక ప్రాకూర్మి శరావళి కత్తి కిరుకు రంపం జంజాలం గద వీటే వాకు ఇటువంటివి ఇటువంటి బాణజ్వాలములు 32 బాణజ్వాలములు పట్టగలవాడను. ఏమి అదీనుగాక 32 విద్యల యందు దక్షుండరు. అంగనియాస కరణియాస మంత్రనియాస మహితమతృక అంతమతృక భూశుద్ధి భూశుద్ధి దిక్వంధన ఉచ్చాటన పరకాయ ప్రవేశ వాయువేగ ఘటవేగ షటవేగ అగ్నిస్తంభన జలస్తంభన ఇంద్రగారడి మహేంద్రగారడి ఇటువంటివి 32 విద్యల యందు దక్షుండను. నాకు సాటి లేదు, సమానము లేదు. రే, ద్వరల కనిలు నిలు రామా, దురములో కోదల దునిమినట్లు కాదురా, పరువడివి రావణు చే బ్రతుకలేవురా, అష్ట దిక్వాలకుల కొట్టినట్టి ధీరుండ గిట్టి పోదాలవురా నరేంద్రై బూడే. ఓరి రామా, రచితాద్రి వెండి

చెప్పండను కూడా. అవలీలుగా నా ఇరవై బాహులచే పది శిరంబులచే అవలీలుగా వెత్తి పడవేసిన ధీరుండను సూరుండను, నీవు నాకు ఏమి చేయగలవాడవు, నన్ను గెలువ పొందిన వాడవా నీవు? పిడిగీట పో.

0: ఓరి ఓరి రాఘవ, నా పిడి భాకులచి నిన్ను గృద్ధి, నిన్ను ఈ శిరసు పగలంబడచి నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వెగ చలుతున్నా దుర్మార్గ నిలువరాశరములు సచ్చదవో నొచ్చదవో సమర మధ్యమున పారిపోక నిలచిన నీ పౌరుషతరంబు చూచగా రావణ కొంచెం సేపు ఆపరా యుద్ధం. ఆపావా రే? నీవు ఒక్కడవే, కాని నీ విలువించ పాండిత్యము చూడగా మహావిచిత్రము గానున్నది. కాని నీ ఇక్కడ యుద్ధరంగములో అడగరానిది ఒకటి అడుగుతున్నాను, చెప్పు.
1: ఏమిటది?
0: ఏమీ లేదు. ఈ విలువించ పాండిత్యము ఎక్కడ నేర్చుకున్నావు? నీ గురువు ఎవరు?
1: అయితే వీరనోరు యుద్ధరంగం లోపల నా గురువు నీకు జ్ఞాపకానికి వచ్చాడు కాబోలు. అయినా నా గురువు ఎవరో తెలుసా? గాధినందుడైన విశ్వామిత్రుల వారు.
0: గాధినందనుండకు విశ్వామిత్రుడా మీ గురువు?
1: అవును.
0: ఆహా రే రాఘవ, ప్రజలు నీకు భగవంతుడని వెన్నుకొనుచున్నారు. నీవు భగవంతుడవు కావు, నీవు దేవుడవు కావు. నీకు గురువు ఏమి? నీకు విలువించ పాండిత్యం నేర్పాడే గురువు. ఆ గాధీనందనుండదు విశ్వామిత్రుడే గురువు కా భగవంతుడు.

0: చెప్తున్నావు?
1: భగవంతుడవు కావు, నీ విలువిద్య పాండిత్యము ఏదైనా ఉంటే ఇప్పుడు చూపించు. అప్పుడు రావణ బ్రహ్మ యొక్క ఆ యొక్క మాటలకు కోపమున వచ్చి శ్రీరామచంద్రుడు ఏమి సారథి శరం ఒక్క శరము నదృంచి నీలధరాధరారి మధురంగమున

చంపి ఉన్నాడు ఒక బాణమచే రాములవారు. తన యొక్క అశ్వములను కూడా చంపి ఉన్నాడు. చంపి రథమును కూడా పెక్కములతో సహా కూడా చూర్ణము చేసి ఉన్నాడు. చేసి రావణ బ్రహ్మకు జల్లెడ తూట్లో వలె పడిన యొక్క రక్తధారలతో రావణ బ్రహ్మ పారిపోయి ఉన్నాడు. అంత శ్రీరామచంద్రుడు, ఆంజనేయ రావణ బ్రహ్మను వధిస్తున్నాను, నీవు తొలంగమనగానే ఆంజనేయుడు, స్వామి రామచంద్ర ఏమి నిద్రపోయేటి వాణిని, ఏమి పృథివీ వదలిన వాణిని, నమస్కరించిన వారిని, యుద్ధరంగములో ఓడిపోయి పారిపోయేటువంటి వారిని సంహరించకూడదు, అది పాపము కాబట్టి ఏమి రామద్వారము చేరుదామని అంతా కూడా రామద్వారము వచ్చి ఉన్నారు. స్వామి ఏమో ఆంజనేయ కబులారా సముద్ర స్థానమునకు వెళ్ళి వచ్చి రేపు రావణ బ్రహ్మను సంహరించుము

రామ రావణ యుద్ధం తోలు బొమ్మలాట చివరి భాగం విన్నారు. కథ గానం సమర్పణ శ్రీ రేక్నార్ కోటిలింగం బృందం. కార్యక్రమం ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు కార్యక్రమంలో ముందుగా వినండి. గులేబే కావలి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

మీరు వింటున్నారు ఆపాతభద్రాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఓ బంగారు రంగుల చిలక ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పైన పాట వింటారు. సంగీతం సత్యం.

ఆపాత మధురాలు కార్యక్రమం తర్వాత పాట వినండి. బందిపోటు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

ఆపాత మంత్రాల కార్యక్రమం తర్వాత పాట వినండి. ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు కార్యక్రమంలో. తర్వాత పాటను కోరిన తర్వాత పాట వినండి. కలిసి ఉంటే కలది సుఖం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు.

మీరు వింటున్నారు ఆపాద ముద్రలు కార్యక్రమంలో చివరిగా ఉండండి. మహర్షి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.